శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 MHz పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 24వ తేదీ ఆదివారం. శుభోదయం.

దేశభక్త గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. కాసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తా ప్రసారం.

మీరింతవరకు సురేష్ శ్రీదేవి బృందం ఆలపించిన భక్తిగీతాలు విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం పాడిన క్రైస్తవ భక్తిగీతాలు.

0: చిట్టిబాబు గారి సూక్తులు వింటారు.
1: మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామంలో ప్రేమైనటువంటి ఆకాశవాణి శ్రోతలకు ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ నేటి సూక్తి సుధా కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నేటి అంశము దేవుని ఆశీర్వాదము పొందాలంటే మనము చేయవలసినటువంటి పనులు. ఇదిన మనము ధ్యానం చేద్దాం. ప్రేమైనటువంటి వారలారా, ప్రతి మనిషి తన జీవితంలో ఆశీర్వాదములు మెండుగా పొందాలని కోరుకుంటారు. కానీ దేవుని ఆశీర్వాదం పొందాలంటే కొన్ని శ్రేష్టమైన మార్గములు ఉన్నాయి. అందును బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా దేవుని ఆశీర్వాదం పొందుటకు కొన్ని అర్హతలు సూచిస్తూ ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2 వచనాల్లో ప్రభువుల వారు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రేమని వారలారా, దేవుని ఆశీర్వాదం పొందాలంటే మొదటగా దేవుని మాట వినాలి. దేవుని ఆశీర్వాదం పొందాలంటే దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి. మొదటగా దేవుని ఆశీర్వాదం పొందాలంటే ఆయన మాట తప్పనిసరిగా వినాలి. యాకోబు పత్రిక 1:22 మీరు వాక్యమును వినువారిగానే కాక వాక్య ప్రకారంగా చేయువారుగా ఉండు అని ప్రభుల వారు సెలవిస్తున్నారు. కేవలం వినడం కాదు, ఆచరించడం ద్వారా ఆశీర్వాదములు మనము పొందుకోగలుగుతాం. 2వదిగా గమనించినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలి అనంటే నీతిగా మనము జీవించినట్లయితే దేవుని ఆశీర్వాదాలు కూడా మనకు మెండుగా కుమరించబడతాయి. దేవునికి ఇష్టమైన జీవితం గడపాలి. మరి మత్తయి సువార్త 6:33 ఇలా రాయబడినది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును. మన మొదటి ప్రాధాన్యత దేవుడైతే ఆశీర్వాదములు మన వెంట వస్తాయి. కాబట్టి మనము మొదటగా దేవుని రాజ్యమును దేవుని నీతిని వెదకే వారంగా మనం ఉండాలి అని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఆ తదుపరి ప్రభు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదము మనం పొందుకుంటాము అని ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రేమని వారలారా, దేవుని ఆశీర్వాదం పొందాలంటే నీతిగా జీవించగలగాలి. 3వదిగా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే మరి యొక్క అర్హత ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. అదేమిటంటే విశ్వాసం కలిగి ఉండుట. సర్వోన్నతుని దేవుని పైన పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండుట ఆశీర్వాదానికి కారణము. ప్రేమ వారలారా, దేవుని ఆశీర్వాదం పొందుటకు విశ్వాసము అతి ముఖ్యమైనది. అందుకనే పరిశుద్ధ గ్రంథము 100వ నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఈ రీతిగా మనకు తెలియపరుస్తూ ఉన్నది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనము విశ్వాసంతో ముందుకు సాగితే దేవుడు మనకు ఒక చక్కటి మార్గమును చూపిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆ మార్గము అనుసరించి నడుచుటకు మనకు శక్తిని, బలమును, వివేకమును, జ్ఞానమును సమస్తమును ప్రభు ఆశీర్వాదంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి విశ్వాసం కలిగి దేవునికి ఇష్టడుగా జీవించినట్లుగా మనము ముందు కొనసాగాలి. అదే రీతిగా మనము దేవుని ఆశీర్వాదం పొందాలంటే చివరిదిగా 4వది సెలవిస్తున్నటువంటి మాట, మనము ఇచ్చే హృదయం

ఇంతవరకు మీరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన క్రైస్తవ భక్తిగీతలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ ఇవాళ కార్యక్రమంలో శ్రీ కె

0: కలిగి ఉండాలి, సమర్పణ కలిగిన హృదయము కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేయడం కూడా మనము ఆశీర్వదించబడటానికి ఒక మార్గము. లూకా సువార్త 6:38 ఈ రీతిగా రాయబడింది, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఎప్పుడైతే ప్రభు మనకు అనుగ్రహించిన వాటిలో నుండి ప్రభుకు, అదే రీతి ఇతరులకు అవసరతలు ఉన్న వారికి ఇవ్వగలుగుతామో ప్రభు కూడా మనకు తిరిగి ఇస్తాడు. కాబట్టి ఇది ఆశీర్వాదం పొందుటకు ఒక రహస్యం. కాబట్టి ప్రియమైనటువంటి ఆత్మీయులారా, ఆకాశవాణి శ్రోతలారా, మనము దేవుని మార్గంలో నడిస్తే మన జీవితము తప్పకుండగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అందుకని సామెతల గ్రంథంలో 10:22 ఈ మాట రాయబడింది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, దేవుని చిత్తానికి లోబడిన జీవితము ఆశీర్వాదములతో నిండినటువంటి జీవితము. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే చెప్పినటువంటి ఇవన్నీ కూడా వినగలిగి వాటి ప్రకారంగా చేయగలిగితే దేవుడు నిన్ను మాత్రమే ఆశీర్వదించడం కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చుతాడని తెలియపరుస్తూ ఈ చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన హృదయంలో స్థిరపరిచి ఫలింపచేయునుగాక. ఆమెన్.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ కె చిట్టిబాబు గారి సూక్తులు విన్నారు. ఇంతటితో నాటి సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనులు వింటారు.

0: స్టిక్కర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: పాడి పరిశ్రమలో విజయం సాధించాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం తప్పనిసరి. అందులోనూ చూడి పశువుల యాజమాన్యం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈనిన తర్వాత పాలిస్తుంది. కృత్రిమ గర్భధారణ చేసిన 60 రోజులకు తప్పనిసరిగా చూడి పరీక్ష చేయించాలి. తిరిగి కట్టుకు రానంత మాత్రాన పశువు చూడీది అనుకుని పరీక్ష చేయించడం మరవకూడదు. ముందుగా చూడి పరీక్షలు నిర్వహించడం వల్ల ఒకవేళ చూలు లేకపోతే కారణాలు తెలుసుకుని చికిత్స చేయించవచ్చు. కృత్రిమ గర్భధారణ చేయించిన తేదీని రాసిపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తించుకోవడం వల్ల సకాలంలో చూడీ పరీక్ష చేయించవచ్చు. పశువు ఈనబోవు సమయాన్ని అంచనా వేయవచ్చు. ఆవుల్లో గర్భధారణ కాలం 9 నెలలు లేదా 270 నుంచి 290 రోజులు. అదే గేదెల్లో 10 నెలలు లేదా 310 నుంచి 330 రోజులు. కాబట్టి నెలలు నిండిన తర్వాత ఆ పశువును జాగ్రత్తగా చూస్తూ ఈనుటకు తగిన ఏర్పాట్లు చేయుటకు వీలవుతుంది. చూడీ పశువుల యాజమాన్యం చూసినట్లయితే చూడీ పశువులను ఎక్కువ దూరం నడిపించరాదు, పరిగెత్తించకూడదు, ఎత్తు ప్రదేశాలకు వెళ్లనివ్వరాదు, బరువులు మోయించడం కానీ ఇతర వ్యవసాయ పనులు కానీ చేయించకూడదు. అలా చేస్తే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. పశువు 3-6 మాసాల చూడి సమయంలో నట్టల నివారణ మందులు ఇవ్వాలి. పశువు ఈనటానికి 4 రోజుల ముందు నుంచి పొదుగును మృదువుగా మర్దన చేయాలి. దీనివల్ల పొదుగు బాగా పెరుగుతుంది. పాల ఎగసేపును కూడా నివారించవచ్చు. పశువు ఈనుటకు 45 నుంచి 60 రోజుల ముందు పాలు పితకకుండా వట్టిపోనివ్వాలి. దీనివల్ల పొదుగులోని పూర్వ కణజాలం నశించి కొత్త కణజాలం ఏర్పడుతుంది.

0: ఈనిన తర్వాత పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. పశువు నిండు చూలుతో ఉన్నప్పుడు మేతకు బయటకు పంపించరాదు. చూలుతో ఉన్న పశువులను ఎదలో ఉన్న ఇతర పశువులు కానీ ఆబోతులు కానీ ఎక్కకుండా చూడాలి. చూడీ పశువులను ఇతర పశువులతో కలపకుండా విడిగా ఉంచాలి. అక్కడ నేల జారే విధంగా ఉండరాదు. చూడీ పశువులు బయటకు వెళ్లే మార్గం విశాలంగా ఉండాలి. ఇక చూడీ పశువుల మేపు చూసినట్లయితే పచ్చిమేత సమృద్ధిగా ఇవ్వాలి. చూడీ దశలో పశువుకు దాని శరీర పోషణ, గర్భంలోని పిండం అభివృద్ధికి కూడా పోషక పదార్థాలు అవసరం. ఈ దశలో అదనంగా మేత దానా ఇవ్వాలి. చివరి 2 మాసాల చూడీలో పశువుకు 1 కిలో దానా, 30 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం అదనంగా ఇవ్వాలి. ఈనబోవు పశువుల్లో కనిపించే లక్షణాలు చూసినట్లయితే నెలలు నిండిన పశువు నెమ్మదిగా నడుస్తుంది, పొదుగు బాగా పెరుగుతుంది. తొలిచూలు పశువుల్లో పొదుగు 4వ నెల నుంచే పెరగటం ప్రారంభిస్తుంది. పొదుగును గమనించడం ద్వారా పశువు చూడిదని గ్రహించవచ్చు. 6వ నెల నుంచి పొదుగు పెరిగి విశాలమవడం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అదే పలు ఈతల పశువుల్లో ఈనటానికి 2 వారాల ముందు మాత్రమే పొదుగు పెరుగుతుంది. తొలిచూలు పశువుల్లో 4వ నెల నుంచే చన్నులు పిండినప్పుడు జిగురుగా తేనె వంటి ద్రవాన్ని గమనించవచ్చు. ఇది పశువు ఈనే ముందు పసుపు పచ్చని ముర్రపాలుగా మారుతుంది. పశువు ఈనటానికి కొద్ది రోజుల ముందర మడి పెంచుతుంది. ఇలా 2 నుంచి 6 ఇంతల వరకు పెరుగుతుంది. మక్కులు జారుతాయి. ఆహారం తీసుకునుట మందగిస్తుంది. నాడీ కొట్టుకోవడం, శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత 1 నుంచి 2 డిగ్రీ ఫారెన్హీట్ తగ్గుతుంది. హార్మోన్లలో మార్పు వల్ల గర్భద్వారం మెత్తబడి తెరుచుకోవటం మొదలవుతుంది. ఈనేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. నెలలు నిండిన పశువు సరిగ్గా ఏ రోజు ఏ సమయంలో ఈనుతుందో చెప్పలేం. కానీ సాధారణంగా పశువుల్లో రాత్రివేళ లేదా తెల్లవారుజామున ఎక్కువగా ఈనడం గమనించవచ్చు. ఈనే లక్షణాలు కనిపించిన వెంటనే పశువును వేరే పాకలో శుభ్రమైన వరిగడ్డి పరిచి ఉంచాలి. రాత్రివేళ తరచూ గమనిస్తూ ఉండాలి. లేకపోతే అప్పుడు పుట్టిన దూడను కానీ లేదా మాయను కానీ కుక్కలు లాక్కెళ్ళి పోయే ప్రమాదముంది. లేదా మాయను తల్లి పశువు తినివేయడం కూడా జరగవచ్చు. సాధారణంగా పశువులు ఈనేటప్పుడు ఎటువంటి సహాయం లేకుండానే ఈనుతాయి. అయినా కనిపెట్టుకుని ఉండటం వల్ల ఒక్కోసారి దూడ అడ్డం పడినప్పుడు లేదా వెనక కాళ్ళు వచ్చినప్పుడు వెంటనే పశువైద్యుని సహాయం తీసుకుని దూడకు తల్లికి ప్రాణాపాయం లేకుండా చూడవచ్చు. నొప్పులు మొదలైన 2 గంటల్లోగా పశువు ఈనాలి. ఒకవేళ ఈనకపోతే పశువైద్యుని సంప్రదించాలి. అంతేకాని దూడను లాగటానికి ప్రయత్నించకూడదు. ఇతరులను చేతులు పెట్టనివ్వరాదు. ముందరి కాళ్ళు తల బయటికి వస్తే ఆందోళన పడనవసరం లేదు. తల, ఒక కాలు లేదా తల మాత్రమే లేదా కాళ్ళు మాత్రమే వస్తే ఈనటం కష్టం. అటువంటప్పుడు వెంటనే వైద్యుని సహాయం తీసుకోవాలి. ఈనిన వెంటనే దూడకు జున్ను పాలు తల్లి దగ్గర తాగించాలి. దీనివల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోను ఉత్పత్తి అయి మాయ కూడా సకాలంలో విడుదల చేస్తుంది. కొందరు రైతులు ఈనిన పశువు మాయ వేయలేదని దూడను పాలు తాగనివ్వరు. ఇది చాలా పొరపాటు. ఈనిన 24 గంటల్లోగా మాయ వేయకపోతే వైద్యుల సహాయం తీసుకోవాలి. ఈ విధంగా యాజమాన్య పద్ధతులను పశుపోషకులు సక్రమంగా పాటించి అమలు చేస్తే ఆ పశువు ఆరోగ్యవంతమైన దూడకు జన్మనిచ్చి పుష్కలంగా పాలిస్తాయి. పాడి పశువుల పోషణ లాభసాటిగా ప్రయోజనకరంగా ఉంటుంది.
1: ఇంతవరకు మీరు పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి కర్నూల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ది సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026ను రేపు విజయవాడలో నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సహా పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారన్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. పిహెచ్సిలో కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని డిజిటల్ వైద్య సేవల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పిహెచ్సికి వచ్చి రోగి వైద్య సేవలు పొందడం నుంచి మందులు తీసుకెళ్లే వరకు నిర్వహించే ప్రక్రియను ముఖ్యమంత్రి పరిశీలించారు. సంజీవని ద్వారా టెక్నాలజీని అనుసంధానించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం పిహెచ్సిలోని వివిధ విభాగాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు రాత్రి ఉప ముఖ్యమంత్రి రాజమహేంద్రవరానికి చేరుకుంటారని, రేపు ఉదయం పుష్కర్ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ ఘాట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. అలాగే నల్లా కాలువను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తారని మంత్రి పేర్కొంటూ,
1: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు,
2: నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయడం అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కలెక్టర్ గారి నేతృత్వంలో సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మనం పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు గోదావరి భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది.
0: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న జరిగింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి విడత

0: 300 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్లో నియోజకవర్గానికి 2000 ఇళ్లను కేటాయించేందుకు అనుమతిచ్చింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: ఇందిరమ్మ ఇళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం చేశాం. రెండో విడత కూడా జూన్1 నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిరిపుర కాగజ్ నగర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా రెండో విడత 2.5 లక్షల ఇళ్ళు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్ళు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 17.5 కోట్ల రూపాయలతో 1,750 మంది విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం జిల్లాలో తొలి విడతగా 40 వాహనాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన 300 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో ఒక దివ్యాంగ భవనం నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు 492 పనులను 27.34 కోట్ల రూపాయలతో చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లులో జలవనరుల శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాలువల్లో పూడికతీత, అత్యవసర మరమ్మతులు తదితర 241 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాల్వలకు నీటి విడుదల కంటే ముందే అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను పూర్తి చేసి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి డెల్టా ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే నిర్వహించి డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 15 కోట్ల రూపాయల పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న విశ్రామ్ సదన్కు ఆయన నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆసుపత్రిని అగ్రగామిగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రోగుల సహాయకులకు విశ్రాంతి కోసం నిర్మిస్తున్న ఈ భవనాన్ని 10 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు తొలుత శంకుస్థాపన చేశారు. దుప్పలపూడిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన దుప్పలపూడి కాపవరం రోడ్డును ప్రారంభించారు. బిక్కవోలులో 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కాండ్రేగులలో 1 కోటి రూపాయలతో సహప్పురంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: అనపర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. కేంద్రం ఇచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మరి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యం కనుక మున్ముందు కూడా రాబోయే కాలంలో కూడా కూటమి ఇదే విధంగా సంపూర్ణమైనటువంటి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తిరిగి నొక్కి వక్కాను.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214

0: మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ఈ ఉదయం 7 గంటలకు ఒక లలిత గీతం వింటారు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం సైనసైటిస్ కారణాలు, చికిత్స, నివారణ గురించి డాక్టర్ పల్లెపాటి జార్జ్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు. 10:00 వార్తావాహిని, 10:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి 1:30 రిలే అవుతాయి. 2:00 జాతీయ వార్తలు హిందీలో మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 3:00 ఆకాశవాణి సమన్వయ నాటకం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 4:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 5:00 సాయంకాలం సంకీర్తనాచార్యాలు అనమాచార్య రూపకం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారావం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 6:20 రేపటి ప్రసార వివరాలు ప్రకటనలు ఉంటాయి. 6:25 ఈ సాయంకాలం అభిరుచి మీరు కొరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ఇల్లు వాకిలి. ఈ రెండు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలేవుతాయి. రంగస్థలి కార్యక్రమంలో రాత్రి 7:45 శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి డాక్టర్ పి దస్తగిరి పాడిన శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం శ్రీ బంగారు బలరాం. 8:00 చిత్రసీమ. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రాత్రి 8:30 విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:40 ఒక లలిత గీతం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో

వార్తలు 9:15 స్పాట్లైట్ ఆంగ్లంలో చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 రాత్రి హలో కర్నూల్ ఎఫ్ఎం టెలిఫోన్ ద్వారా శ్రోతలు కూడా సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 10:00 ఏకచిత్రగానంలో నువ్వు వస్తానంటే నేను వద్దంటాను చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం వినండి లలిత గీతం.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో హైదరాబాద్ కేంద్ర

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారుగా పేరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వీపీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలని కోరింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతో పాటు అనేక విస్తృత శ్రేణి అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి గురించి సమీక్షించారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో పంచుకున్నారు. అమెరికాకు భారత్ ఒక అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడం గురించి మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న క్వాడ్ కార్యక్రమాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ఉమ్మడిగా ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో బోయింగ్ కంపెనీ గ్లోబల్ పబ్లిక్ పాలసీ కార్పొరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతో సమావేశమయ్యారు. విమానయాన, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో భారత్ అమెరికా సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ అవకాశాలను అభివృద్ది చేయడం, నైపుణ్యాభివృద్ది, సప్లై చైన్ ఆవిష్కరణలు, నమ్మకమైన గ్లోబల్ తయారీ ఇంజనీరింగ్ హబ్గా భారత్ పాత్రను పెంపొందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మహారాష్టలోని షిరిడిలో ఉన్న సావ్లి విహేర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఆర్టిల్లరీ షెల్ తయారీ కర్మాగారాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును నిబెల్ లిమిటెడ్ సంస్థ అభివృద్ది చేసింది. మహారాష్ట

0: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్, రక్షణ సిబ్బంది ప్రధాన అధికారి జనరల్ అనిల్ చౌహాన్, నిబే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గణేష్ నిబే, డిఆర్డీఓ చైర్మన్ సమీర్ కామత్ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఒకప్పుడు భారత్ రక్షణ పరికరాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిందని, అయితే రాబోయే సంవత్సరాల్లో దేశం రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారిగా అవతరిస్తుందని అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ప్రస్తుతం 30-35% ఉందని, భవిష్యత్లో దీన్ని 50% పెంచుతామని ఆయన చెప్పారు.
1: సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఆర్ మేక్ ఇన్ ఇండియా కే లియే ప్రైవేట్ సెక్టర్ కి ఎనర్జీ కా ఉపయోగ ఆవశ్యక హై. ఇస్లియే పాలసీ రిలేటెడ్ రిఫార్మ్స్, నీతిగత సుధార్ భీ కియే గయే, ఎఫ్డిఐ కో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కో లిబరలైజ్ కియా గయా, పాజిటివ్ ఇండైనైజేషన్, హమ్ లోగోనే ఏక లంబీ లిస్ట్ మోర్ దాన్ 5000 ఐటమ్స్ కి తయారు కీ హై.
0: ఈ ప్రాజెక్టును ఒక కొత్త శకానికి ఆరంభంగా అభివర్ణించిన రక్షణ మంత్రి, షిరిడిలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ షెల్స్ యూనిట్, ఇతర రక్షణ వ్యవస్థలను ప్రశంసించారు. ప్రైవేట్ పరిశ్రమల మద్దతుతో 5000 కంటే ఎక్కువ రక్షణ పరికరాల జాబితాను సిద్ధం చేశామని, ఈ ఉత్పత్తులను ఇప్పుడు స్వదేశీ సాంకేతికతతో భారతదేశంలో తయారు చేస్తామని రక్షణ మంత్రి చెప్పారు. యుద్దాల స్వభావం మారిపోయిందని, ఆవిష్కరణలు, ఉత్పత్తి సామర్థ్యాలు, బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కలిగిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని రక్షణ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2025 విబీ జీరామ్జీ చట్టం కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు చేయనున్నారు. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనలు కూడా ఈ చట్టంలో చేర్చారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్య నిపుణులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్ NBEMS 23వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్ లాగా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్ లాగా సేవలందిస్తారని నడ్డా అభివర్ణించారు.
2: We all know that under the visionary leadership of Prime Minister Modi ji, we want India to be developed India, Viksit Bharat by 2047. And when we talk about Viksit Bharat in 2047, health or healthy India is a very key factor. Because if we are healthy, certainly we'll be able to get the success.
0: వికసిత్ భారత్ మిషన్ సాధించడంలో ఆరోగ్య రంగం, ఆరోగ్యకరమైన భారత్ యొక్క విజన్ కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల వైద్య నిపుణుల సహకారం దేశానికి ఎంతో ముఖ్యమని జేపీ నడ్డా చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్ కోట్లో టీసీఎస్ సంస్థకు చెందిన ఒక కార్యాలయానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణల కేసులో 1500 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి సందీప్ మిత్కే తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన మతిన్ పటేల్, నిదా ఖాన్, డానిష్ షేక్, తోసిఫ్ అత్తర్ అనే నలుగురిపైన ఈ ఛార్జ్షీట్ దాఖలైనట్లు తెలియజేశారు. ఈ నేరాలతో సంబంధం ఉన్న మరో 7 నుంచి 8 మందికి సంబంధించిన అదనపు ఛార్జ్షీట్లను రాబోయే 3-4 రోజుల్లో దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్ష భవన సముదాయం వైట్ హౌస్ సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినబడడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను తక్షణమే తమ అధీనంలోకి తీసుకుని లాక్డౌన్ విధించారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఘటనా స్థలానికి సమీపంలో అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగా

0: కలిచసప్పగా అక్కడే ఉన్న మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించిన 101 పరుగుల సెంచరీతో లక్నో సూపర్ జయింట్స్ పైన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది. 2 మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారిగా పేరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూల్ కేంద్రం. కాంతిరేఖలు

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం, ఇంకా సైనసైటిస్ కారణాలు చికిత్స గురించి డాక్టర్ పల్లెపాటి జార్జ్ గారితో పరిచయ కార్యక్రమం, ప్రకటనలు చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, అలాగే గాలిబ్ కవితా వైభవం శ్రీయం ఆదినారాయణ శాస్త్రి గారి ప్రసంగం ఉంటాయి. ముందుగా వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం. రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం విక్రయాల జోరు అందుకున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కొనుగోళ్లలో 2025-26లో 36.15% వృద్ధి నమోదం కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లోనే అసాధారణ స్థాయిలో 20,000 ఈవీల అమ్మకాలు జరిగినట్టు సమాచారం. ఇంధనం సంక్షోభం, ఈవీలపై భరోసా పెరగడం, బ్యాటరీల నాణ్యత, మైలేజీ బాగుండడం ఈవీల కొనుగోళ్ల పెరుగుదలకు ప్రధాన కారణాలు. 2024-25లో రవాణా శాఖ పరిధిలో 41,273 ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ జరగగా, 2025-26లో 56,195 ఈవీలకు రిజిస్ట్రేషన్ జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈవీ వాహనాలను పన్ను రాయితీ కల్పిస్తుంది. దీంతో వాహన రేంజ్ను బట్టి 5,000 నుంచి 10,000 వరకు భారం తగ్గుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 5,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. రాష్ట ప్రభుత్వం ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రజలు ఈవీల వైపు మొగ్గు చూపడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా దోహదపడుతుంది. ఈ నెల 12-20 వరకు ఏపీ హైదరాబాద్లో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల ప్రాథమిక కీని ఈ నెల 25 అంటే రేపు సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఈఏపీ సెట్ చైర్మన్ జేఎన్టీయుకే వీసీ సిఎస్కేఆర్ ప్రసాద్ తెలిపారు. విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను https://sets.apsche.ap.gov.in వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. ప్రాథమిక కీపై విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 27 ఉదయం 11 గంటల వరకు వెబ్సైట్ లింక్ ద్వారా తెలియజేయచ్చన్నారు. కర్నూలు సర్వజన వైద్యశాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం,

ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. శనివారం సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో 14.67 కోట్లతో నిర్మించే 180 పడకల విశ్రాంతి సదన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిపారు. రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడిగా మారింది. శనివారం భాద్రపద అష్టమి కావడంతో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్యమార్గ్ క్యారిడార్, ప్రధాన రహదారులు కోలాహలంగా మారాయి. భక్తులు రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని పీఠాధిపతి ఆశీస్సులు పొందారు. కర్నూలు నగరాన్ని స్వచ్ఛనగరంగా తీర్చిదిద్దడంలో ప్రజల సహకారం అవసరమని కలెక్టర్, నగరపాలక ప్రత్యేక అధికారి సిరి అన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని శనివారం నగరంలోని వినాయక ఘాట్ వద్ద నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేసుతో కలిసి కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులు, విద్యార్థులు, స్థానిక ప్రజలతో కలిసి కేసీ కెనాల్లో అలాగే ఒడ్డున స్వచ్ఛతా పనులు చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని 52 వార్డుల్లో సోర్స్ సెగ్రిగేషన్ను మరింత బలోపేతం చేస్తున్నామని, ప్లాస్టిక్, ఈ వేస్ట్, సిఎండి వ్యర్థాలు వంటి చెత్తను ప్రత్యేకంగా సేకరించే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, 4 వారాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ప్రకటన విన్నారు. బాల్య వివాహాలను అరికడదామని, బాల్య వివాహాల నిర్మూలనను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి సూచించారు. జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్లో బాల్య వివాహాల నిరోధక చట్టంపై పురోహితులు, పాస్టర్లు, ప్రభుత్వ ఖాజీలు, ఎన్జీఓలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 1500100098 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాంప్లెక్స్ ఆవరణలో పరిశుభ్రత, పార్కింగ్ నిర్వహణ, గ్రీనరీ అభివృద్ది, బ్యూటిఫికేషన్, భవనాల నిర్వహణపై కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ ఆవరణలో సుందరీకరణ చర్యలు చేపట్టి అన్ని విభాగాల్లో యూనిఫామ్ విధానంలో గ్రీనరీ పెంచాలని సూచించారు. మొక్కల పెంపకం, పచ్చదనం సంరక్షణ, పూల మొక్కల ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్య నేరమని అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ అన్నారు. తాండ్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుంకేశ్వర గ్రామంలో శనివారం సంచార చికిత్స కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, అందుకు సహకరించిన వారికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారని అన్నారు. ఆడపిల్లను మగపిల్లవాడికి సమానంగా పెంచాలని, బాల్య వివాహాలు చట్టానికి విరుద్దమని, బాల్య వివాహాల వలన ప్రసూతి మరణాలు, శిశు మరణాలు పెరుగుతాయన్నారు. ఇంతవరకు మీరు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం తెలుసుకున్నారు.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: గజ్జా బొబ్బలా, నడుగులో తామరా,

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
1: కార్యక్రమంలో వినండి సైనసైటిస్ కారణాలు చికిత్స. డాక్టర్ పల్లెపాటి జార్జ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి మురళి.
2: డాక్టర్ జార్జ్ పల్లెపాటి గారు ఈఎన్టీ డాక్టర్గా మరి తమ యొక్క సేవలు అందిస్తున్నారు ప్రజలకి. అయితే ఈ సందర్భంగా ఒక చెవి ముక్కు గొంతు డాక్టర్గా మరి చాలా సందర్భాల్లో ఈ సైనసైటిస్ అనే వాటి

0: మరి తమ యొక్క సేవలు అందిస్తున్నారు ప్రజలకి. అయితే ఈ సందర్భంగా ఒక చెవి ముక్కు గొంతు డాక్టర్గా మరి చాలా సందర్భాల్లో ఈ సైనసైటిస్ అనే వాటికి కూడా వారు ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్నారు. అయితే ఈ సైనసైటిస్ అనేది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఏ రకంగా నివారణ ఉంటుంది, అదే మరి తీవ్రమైతే చికిత్స ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాలను కూడా మనకు తెలియచేయడానికి వారు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి జార్జి గారు.
1: నమస్కారం అండి.
0: ఇందుకు ముందు అనుకున్నట్టుగా ఈ సైనసైటిస్ అనేది చాలామందికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. తేమ ప్రాంతపు వాతావరణాల్లో ఉండేవాళ్ళు, అంటే ఎక్కువ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో మనం చూస్తుంటాము, అలాగే అలర్జీలు దుమ్ము ధూళి ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా మనం సైనసైటిస్ రావడం అనేది చూస్తుంటాం. అసలు ఈ సైనసైటిస్ అంటే ఏంటో ముందుగా వివరిస్తారా?
1: ముందుగా సైనసైటిస్ అంటే, సైనస్ అంటే గాలి గది అంటామండి. మన ముక్కు చుట్టుపక్కల నాలుగు, కుడి పక్కన నాలుగు, ఎడమ పక్కన నాలుగు, మన నాలుగు జతల గాలి గదులు ఉంటాయండి, దాన్ని సైనస్ అంటాం ఇంగ్లీష్లో. సైనస్ అంటే గాలి గది, లోపల వచ్చే ఇన్ఫెక్షన్ లోపల చీము చేరుతూ ఉంటుంది, దాన్ని ఐటిస్, ఇన్ఫ్లమేషన్. సైనసైటిస్ అంటే గాలి గదిలో చీము చేరటాన్ని సైనసైటిస్ అంటామండి. ఇది రెండు రకాలుగా ఉంటుంది, అక్యూట్ సైనసైటిస్, క్రానిక్ సైనసైటిస్. అక్యూట్ సైనసైటిస్ అంటే సడన్గా ఒక రెండు రోజులు కానీ ఒక వారం నుంచి కానీ ముక్కు పట్టేయటం, ముక్కు నుంచి చీములాగా రావటం, ముక్కు వెనక నుంచి గొంతులోకి గల్లలాగా చీముడిలాగా రావటం, అది ఈ లక్షణాలతో ఉంటుంది. ఇది ఒక వారం రోజుల్లో కానీ ఒక 10 రోజుల వ్యవధిలోనే వస్తుంది, దీన్ని అక్యూట్ సైనసైటిస్ అంటామండి. దీనికి ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ ఇవి వాడితే సరిపోతుంది. క్రానిక్ సైనసైటిస్ అనేది కొన్ని సంవత్సరాలు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, ఎప్పుడో నుంచో కొన్ని సంవత్సరాల నుంచి, 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది సైనసైటిస్ తోటి బాధపడుతూ ఉంటారు, దాన్ని క్రానిక్ సైనసైటిస్ అంటామండి.
0: అంటే డాక్టర్ గారు, ఇక్కడ సైనసైటిస్ ఇది అంటే సాధారణంగా అందరికీ జలుబు రావడం అనేది మనం చూస్తుంటాం, మరి ఇది కూడా ఒక రకమైన జలుబుగానే మనం అనుకోవచ్చు. అయితే ఇది సైనసైటిస్, ఇది జలుబు అని తెలుసుకోవడానికి సైనసైటిస్ ఉండేటువంటి ప్రధాన లక్షణాలు ఏంటో తెలియజేస్తారా?
1: తప్పకుండా అండి. సైనసైటిస్ ముఖ్యంగా సైనసైటిస్ స్టార్ట్ అయిందంటే తలనొప్పి, తల బరువుగా ఉన్నట్టు, తర్వాత ముక్కు నుంచి చీముడిలాగా రావటం. ముక్కు నుంచి నీరు వస్తే అది అలర్జిక్ రైనటిస్ అండి, ముక్కు నుంచి చీములాగా వస్తే అది సైనసైటిస్. ఎప్పుడైతే సైనసైటిస్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, లోపల గాలి గదులకి ఒక ద్వారం ఉంటుంది, ఎప్పుడైతే ముక్కులో కండ పెరిగి ముక్కు మూసుకుపోతుందో అప్పుడు లోపల సైనస్లో ఉండే నీరు కానీ సెక్రెషన్స్ అనేవి నిలిచిపోతాయి, స్టాగ్నెట్ అయిపోతాయి అన్నమాట. ఆ నిలిచిపోయినప్పుడు ఆ నీరు అట్లానే ఉండదు, దాని తర్వాత ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అయ్యి చీము చేరుతుంది. ఆ చీము చేరటం వల్ల లోపలంతా నొప్పి వచ్చేసి తలనొప్పిలాగా స్టార్ట్ అవుతుంది. తలనొప్పి, ఫేస్ అంతా బరువుగా ఉండటం, ముఖం అంతా బరువుగా ఉండటం, తర్వాత ముక్కు దిబ్బడ, వాసన సరిగా తెలియకపోవటం, తర్వాత దగ్గు, జ్వరము, ఇవన్నీ లక్షణాలు ఉంటాయండి సైనసైటిస్లో.
0: అంటే ఇది మీరు చెప్పారు, చాలా లక్షణాలు చెప్పారు. అంటే ప్రాథమికంగా సైనసైటిస్ మొదలైనటువంటి సమయంలో ఏ రకమైన లక్షణాలు ఉంటాయి, తీవ్రమైన సందర్భాల్లో ఏ లక్షణాలు ఉంటాయి?
1: ముఖ్యంగా జలుబుతో స్టార్ట్ అవుతుందండి సైనసైటిస్, దాని తర్వాత ముక్కు పట్టేయటము, తలనొప్పి తీవ్రంగా ఉండటం, పొద్దున పూట తలనొప్పి తీవ్రంగా ఉండి నిదానంగా సెక్రెషన్స్ అన్ని డ్రైన్ అయ్యే కొద్దీ సాయంత్రానికి కొంచెం తల ఫ్రీగా ఉండటం, తర్వాత దగ్గు, తర్వాత జ్వరము, ముక్కు నుంచి గాలి సరిగా రాకపోవటం, ఈ లక్షణాలన్నీ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయండి. ఇది క్రమేపీ ఇలానే కంటిన్యూ అయితే కన్ను ఎఫెక్ట్ అవుతుంది ఫస్ట్, ఎందుకంటే సైనస్ నుంచి మనకి పైకి ముక్కు నుంచి కంటికి కనెక్షన్ ఉంటుంది, దాని ద్వారా కన్ను కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అట్లానే చెవి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వినికిడి కూడా కొంచెం సమస్య ఉంటుంది.
0: డాక్టర్ గారు, ఇక్కడ ముఖ్యంగా సైనస్లు అంటే గాలి గదులు లేదంటే గాలి గొట్టాలు అనుకోవచ్చు ముఖంలో ఉంటాయి, మరి దాని ద్వారానే ఇది వస్తుందంటున్నారు. అంటే ఇదంతా విన్నప్పుడు సాధారణమైనటువంటి ఒక మనిషికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే, ఈ గాలి గొట్టాలే లేకపోతే హాయిగా ఉంటుంది కదా, ఇది గాలి గదులు ఎందుకు ఉన్నాయి, మరి దానికి పర్పస్ ఏంటి అనేది కొంచెం వివరిస్తారు. ఎందుకంటే అది లేకపోతే మనకి లేవు కదా, ఈ సమస్యలని లేవు కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది. మరి దీన్ని మనం ఒక దృష్టిలో పెట్టుకున్నప్పుడు దీని యొక్క ప్రత్యేకమైన ప్రయోజనం ఏంటంటారు, వీటి యొక్క ప్రయోజనం?
1: చాలా మంచి ప్రశ్న అండి ఇది. గాలి గదులు మనకి చాలా ప్రాముఖ్యం, మన ముక్కు కానీ మనకి ఉండే ఈ అవయవాల్లో గాలి గదులు లేకపోతే అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే గాలి గదులు ఉండటం వల్ల పీల్చే ప్రతి గాలి కూడా లోపలికి వెళ్ళినప్పుడు ఇది ప్యూరిఫై చేస్తుంది. ఈ సైనసెస్ అనేవి, గాలి గదులు అనేవి, దానిలో ఉండే దుమ్ము ధూళిని, మనం పీల్చేటప్పుడు ఎంతో దుమ్ము, ఎంతో పొగ ధూళి వెళ్తూ ఉంటుంది, ఇదంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి ఎఫెక్ట్ అవ్వాలి కదండి, కానీ ఇది ప్యూరిఫై చేస్తుంది లోపల, ఇన్ఫిల్ట్రేషన్, హ్యూమిడిఫికేషన్ చేస్తుంది, ఆ గాలిలో ఉన్న తేమని దాన్ని తొలగిస్తుంది సైనసెస్ అనేది. తర్వాత మన ఈ స్కల్, ఈ తలకి ఆ బరువుని తగ్గిస్తుంది, ఈ సైనసెస్ ఉండటం వల్ల బరువు తగ్గుతుంది అనమాట. ఫేషియల్ ఈ బోన్స్
0: బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది,
1: బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట.
0: ఆ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఎటువంటి లక్షణాలు వస్తాయంటారు?
1: లేకపోవడం వల్ల, బ్యాలెన్స్ లేకపోతే మొత్తం సైనస్ బ్లాక్ అయిపోతే ఇంకా మళ్ళీ యథావిధిగా ఇంకా తలనొప్పి రావటము, ముక్కు పట్టేయటము, తల తిరగటము, కళ్ళు తిరగటము,

శీతల రాణి నన్ను. మిర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్ ఉర్దూ మహాకవులలో మకుటం లేని మహారాజు. ఇతని పూర్వీకులు తుర్కీ దేశస్థులు. సహజ ప్రతిభతో 14 ఏళ్ల చిరుప్రాయంలోనే ఈ అబ్బాయికి పారసీక భాషా సాహిత్యంలో అసామాన్యమగు పాండిత్యం అబ్బినది. భాష తనకు విధేయమనియు గర్వంగా చెప్పుకున్నాడు. ఉర్దూలో ముఖ్యమైన గజల్ కవితాశైలిని తీర్చిదిద్దిన కవితావరేణ్యుడు గాలిబ్. ఇతడు ఏ గురువు వద్దనూ సక్రమంగా విద్యాభ్యాసము చేయలేదు. 13 ఏళ్ల వయస్సులో వివాహమైన తర్వాత ఢిల్లీ నగరానికి వచ్చి మరణించు వరకు అక్కడనే నివసించినాడు. 1857లో ఢిల్లీ నగరం నుండి ముస్లింలందరూ పారిపోయినప్పుడు గాలిబు మాత్రము వెళ్ళలేక ఢిల్లీలోనే ఉండిపోయినాడు. అప్పుడతని మిత్రులైన హిందువులు సహాయము చేసినారు. దీర్ఘకాలము జీవించి ఢిల్లీ నగర సౌకర్యాలకు సాంఘికాచారములకు అలవాటుపడిన గాలిబ్ తన అవసాన కాలమున దయనీయ స్థితిలో గడిపినాడు. ఏది ఏమైనను గాలిబ్ ప్రతిభావంతుడైన కవి. అంతర్దృష్టి, రసహృదయము, కల్పనాశక్తి, అర్థగౌరవము, భావనా పటిమలు కలిగిన అద్భుత కవివరేణ్యుడు గాలిబ్. పూర్వకవుల అనుకరణములను వదిలి గాలిబ్ మహాకవి ఎన్నో కొత్త పోకడలను అవలంబించినాడు. కేవల శృంగారమునకే కాకుండా జీవిత రంగమున కలుగు అనేక అనుభూతులకు వ్యక్తీకరించడంలో అపూర్వమైన నూతనత్వమును ప్రకటించినాడు. గాలిబ్ వ్యక్తిత్వము సర్వ విధాలా విశిష్టమైనది. ఈ కవిని అనుకరించుటకు చాలామంది ఉర్దూ కవులు ప్రయత్నించి విఫలురైనట్టు తెలుస్తూ ఉంది. ప్రేమ కవిత్వము రాసిన ఉర్దూ కవీశ్వరులది సాధారణంగా స్త్రీ దృక్పథము, కానీ గాలిబ్ ది మాత్రం పురుష దృక్పథము. భారతదేశ చరిత్రలో మొఘలు రాజుల పరిపాలనా కాలము ప్రత్యేకతలను సంతరించుకున్నది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తాజ్మహల్ నిర్మాణము సౌందర్యానికి ప్రతీక కాగా గాలిబ్ కవీంద్రుని కవితా విహారము మరొక ప్రకాశమని చెప్పవచ్చు. మహామేధావి, గొప్ప విజ్ఞాని, సాహితీవేత్త అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒకసారి ఆత్మ పరీక్షా దృక్పథముతో ప్రసంగిస్తూ తన అభిప్రాయాల మీద తన జీవిత దృక్పథముపై గాలిబ్ కవిశేఖరుని ప్రభావము ఏర్పడినదని చెప్పినాడు. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రమును నివసించిన వారికి గాలిబ్ మహాకవి కొత్తవాడు కాడు. ఉర్దూ పరిచయము కలిగిన ప్రతివారికి గాలిబ్ సుపరిచితుడే. ఉర్దూ భాషలోని గాలిబ్ గీతాలను తెలుగులోకి తీసుకుని వచ్చుటకు డాక్టర్ దాశరథి గారు ప్రయత్నించు వరకు అంతకు మునుపు ఏ కవి ప్రయత్నించలేదు. ఉమర్ ఖయామ్ మనవారిని చాలామందిని ఆకర్షించినాడు. పూర్వకవులు ఎవరూ భాగవతమును ఆంధ్రీకరింపబోవుట తన పూర్వపుణ్యమని మహాకవి పోతనామాత్యుడు చెప్పుకున్నాడు. తెలుగు భాషకు లాభదాయకము చేయుటకే మహాకవి దాశరథికే ఆధునిక కవులు అవకాశమిచ్చిరేమోనని అనిపిస్తుంది. దాశరథి గారి లేఖిని నుండి జాలువారిన ఈ అపూర్వ కవితారత్నములు అద్భుతమైన కాంతులినుచున్నవనుటలో అతిశయోక్తి ఏమాత్రం కానేరదు. ఉర్దూ మూలమైన కవితకు తెలుగు సేత స్వతంత్ర రచనయేమో అన్నట్లు ఉన్నది. ప్రతిది సులభముగా సాధ్యపడదులెమ్ము, నరుడు నరుడవుట ఎంత దుష్కరము సుమ్ము. దీనికి మూలం బస్కే దుష్వార్హై హర్ కామ్ కా ఆశా హోనా ఆద్మీకోభి మయస్సర్ నహి ఇన్సాహోనా. స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్య లోపమెరిగినవాడే పూర్ణుడగు నరుడు. మూలం ఐబ్కార్ దర్జాఫ్త్ కర్ణాహై హునర్మంది అసద్ నుక్స్వర్ అప్నే హువా ముత్తెలా కామిల్ హువా. పత్రమున అగ్నిశిక భద్రపరచవచ్చు హృదయమున దుఃఖబాధ భరింపలేము. మూలం లపట్నా పర్ణియ మేషోలయే అతిష్క అసాహై వలే ముష్కిల్ హై హిక్మతౌ దిల్ మెసోజగం భుపానేక చుపానేక. ఉర్దూ భాషలో గజల్ సుప్రసిద్ధమైనది. ఉర్దూ కవులలో చాలామంది ఈ పద్ధతిని అనుసరించినారు. గాలిబ్ గజల్ రీతిలోనే కాకుండా ఇతర రీతులలో కూడా కవితారచన సాగించినప్పటికీ గజల్ రీతికి రారాజై కవులందరిలో అగ్రగణ్యుడైనాడు. ఉర్దూ కవులు ఎక్కువగా ప్రేమ, సూఫీతత్వానికి ప్రాధాన్యమిచ్చినారు. కానీ గాలిబ్ మానవ జీవితమును సమగ్రముగా తన కావ్యదర్పణమునందు ప్రతిబింబింపజేసినాడు. జీవితాన్ని అనేక కోణాల్లో చిత్రించిన మొట్టమొదటి ఉర్దూ కవి గాలిబ్ అని చెప్పవచ్చు. జీవితాల్లో సంభవించు తీపి, చేదు మొదలైన షడ్రుచులను రంగరించి ప్రసరింపచేసిన
గజి

ట్రంప చేసి గజల్ కవితల్లో ఆవిష్కరింపజేసిన మహామనీషి మిర్జా గాలిబ్. మహాకవి శ్రీ దాశరథి గాలిబ్ కవిత్వాన్ని ఆంధ్రీకరించుట తెలుగువారికి గొప్ప వరమే. తెలుగువారికి శ్రీ దాశరథిని గురించి ఎక్కువగా పరిచయం చేయవలసిన పని లేదు. ఈయన జగమెరిగిన బ్రాహ్మణుడు. మూల గ్రంథకర్త కవనానికి దీటైన పదగుంభనముతో, అల్లిక జిగిబిగితో నూటికి నూరుపాళ్ళు న్యాయము చేసిన మహాకవి. ఆ భావనాశక్తి, నేర్పు, ప్రతిభా పాండిత్యములు శ్రీ దాశరథి గారు గాలిబ్ కవిత్వంలోని హైందవేతర వాతావరణమును హైందవ వాతావరణముగా మార్చుటలో ప్రత్యేకమైన ప్రతిభ చూపినాడనవచ్చు. ఏడి మాంధాత పురుకుచ్చుడేడి నేడు, గుడిని శివుడు దొరకకున్న కాశికి గాని పరుగులెత్తి నేను బడయగలను. లోకమందు సుఖము శోకమ్ము గలవండ్రు, శోకమొకటి ఇచ్చినాడు నాకు బ్రహ్మ. దాశరథికి ఉరుదు, ఫారసీ పారసీక భాషలలో గల పాండిత్యం నకు ఈ గేయపాదములు నిరూపిస్తున్నాయి. మూలము అనువాదమునకు ఇంత ఒదిగి సన్నిహితముగా ఉండుట చాలా కష్టసాధ్యం. పూర్వజన్మలో అతడే ఇతడేమో అని అనిపిస్తుంది. దాశరథి గాలిబ్ గజళ్లలో కొన్ని షేర్లనే తీసుకుని తినిగించినాడు. ఏరి కూర్చిన పద్యపాదములను నేర్పుగా దాశరథి అనుసరించినాడు. గాలిబ్ ప్రేయసి ఒకసారి ప్రసన్నురాలు, మరొక మారు విముఖురాలై ఉంటుంది. అయినను ఆయన ప్రేమ కొంత కూడా తగ్గలేదు. వివిధ గోష్ఠిలోనే నేనుండకుంట మేలు, నన్ను గూర్చిన ప్రస్తావనమ్మే చాలు. చివరకు నాదు చిన్నిగూడు నా జీవితపు గోడు, నా విషాదగాథ నాదేగాదే అని వేదన కూడా చెందినాడు. స్వార్థరహితమైన విషాదపూరితమైన గాథ గాలిబ్ది. నాకు నిష్కామకర్మ ఎంతయు ప్రియమ్ము అని స్వయంగా ఆయనే చెప్పుకున్నాడు. ఒకమారు సంతోషము, మరొక మారు దుఃఖము, ఆశ నిరాశల మధ్య ఊగిసలాటలు వేదాంతముతో కలిసి గాలి ప్రేమోపాసనలో కల్పిస్తున్నాయి. మహాకవి వాల్మీకి శోకము నుండి శ్లోకం ఉద్భవించినట్లు గాలి జీవిత క్షోభ నుండి కవితా శోభ ఆవిర్భవించిందని చెప్పవచ్చు. ప్రతి పద్యం కూడా హృదయాన్ని పిండి వెలికి తీసిందే. గాలిబ్ సహజ కవి. శ్రమపడి కవిత్వాన్ని నేర్చుకున్నవాడు కాదు. మొదటగా చెప్పినట్లు ఏను స్వయముగా కవితన్ వరించలేదు, తాను వరించకైతల రాణి నన్ను అని తనే చెప్పుకున్నాడు. పసివయస్సులో గాలిబ్ రాసిన కవిత మీర్ తఖీ అనే కవి విన్నాడు. మీర్ తఖీ అప్పటికే చాలా ప్రఖ్యాత కవి. ఆయన అన్నారట, ఈ అబ్బాయికి సరి అయిన గురువు లభిస్తే గొప్ప కవి అవుతాడని. కానీ సరి అయిన గురువు లేకనే గాలిబ్ గొప్ప కవి అయినాడు. స్వయం ప్రతిభతో తనేమిటో నిరూపించుకున్నాడు. తనను తాను దిద్దుకుని స్వయం కృషితో సాధించాడు. ఆ కాలంలో గురుముఖంగా విద్యాభ్యాసం చేసి ఉంటేనే నలుగురు గౌరవించేవారు. కాబట్టి తాను ముల్లా అబ్దుస్ సమద్ గారి వద్ద శిష్యరికం నెరపినట్లు చెప్పుకున్నాడు. అయితే అతని వద్ద నేర్చుకున్నది అంతంత మాత్రమే. స్వతంత్ర భావాలు, రచనలో కొత్తదనం, విభిన్న మార్గం అవలంబించే గాలిబ్ తన చిన్న వయస్సులో రాసిన ఒక పద్యం చూడండి. నాశమునగూడ సౌఖ్యమున్నది గ్రహింప, విడివడిన గోరు సుఖమున బడయజేయు. లోకంలో వినాశనంలో కూడా రుచి సౌఖ్యం ఉన్నాయి. ఇది తెలియక జనం వినాశనాన్ని ద్వేషిస్తారు. గోరు ఊడిపోతే సుఖంగా ఉంటుంది. గోరు ఊడడం వినాశనానికి సంకేతం. గోరు పోవడం వల్ల కలిగే హాయి, వినాశంలోనూ హాయి ఉన్నది అనే సత్యాన్ని బోధిస్తున్నది అంటున్నాడు గాలిబ్. ఈ విధమైన ఆలోచన రీతి గాలిబ్కు బాల్యంలోనే అలవడింది. మృతియ లేకున్నా రుచి ఏది బ్రతుకులోనా అంటాడు మరొక చోట. మృత్యువు దగ్గరయ్యే వరకు ఈ జీవితం రుచిస్తుంది. ఇక మృత్యువు లేదు అనుకుంటే రుచే లేదు జీవితంలో. మన చేతిలో ఉన్న వస్తువు మరొక గంటలో ఎవరో తీసుకెళ్లిపోతారంటే ఆ కొద్ది సమయంలో ఆ వస్తువు యొక్క విలువ పెరుగుతుంది కదా. అద్భుతమైన భావాలు, చిత్రమైన అభివ్యక్తీకరణ రీతి గాలిబ్కు ఉర్దూ సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టింది. వ్యంగ్య స్ఫురకం, ధ్వని ప్రధానం, సూటిగా చెప్పడం ఇవన్నీ ఆనాటి సాహితీ పరులలో వారి ఆలోచన రీతిలో కొత్త మార్పులను తెచ్చిపెట్టింది. నాకమును పారవేయుడీ నరకమందు, అమృతమాశించు భక్తుల యాశలుడుగా. చాలామంది దైవభక్తులు స్వర్గంలో అమృతం లభిస్తుందనే ఆశతో భగవంతుణ్ణి ధ్యానిస్తుంటారు.
అసలు స్వర్గాన్ని తీసుకు

0: వెళ్ళి నరకంలో పారేస్తే ఇక అమృతం ప్రసక్తే లేదు. అప్పుడు అమృతాన్ని ఆశించే భక్తులే ఉండరు. నిస్వార్థంతో నిష్కామంగా దేవుణ్ణి కొలిచే నిజమైన భక్తులు కొద్దిమందే ఉంటారు. మన మనసుల్లో ఉండే భావాలు ఇదివరకే నిరాకారంగా ఉన్నట్టును, వాటిని మనం బహిర్గతపరచలేని స్థితిని గుర్తించి గాలిబ్ తన పద్యాల ద్వారా అభివ్యక్తీకరించి ఆశ్చర్య చికితుల్ని చేస్తాడు. అంటే మనం చెప్పదలుచుకున్నది తానే ముందు చెబుతాడన్నమాట. ఇదే పరేంగితావంగాహి అయిన బుద్ధి పండితుడైన వానికి ఉండాల్సిన అత్యంత దూరదృష్టి. నిప్పు నీళ్లలో పడగానే చప్పుడగును, ఏదీయు నశించునప్పుడు రోదించు కాదే. నిప్పు నీళ్లలో పడగానే చప్పుడగును, ఏదీయు నశించునప్పుడు రోదించు కాదే. నీళ్లలో నిప్పు పడినప్పుడు చూయమంటుంది. నీళ్లలో నిప్పు పడటమంటే నశించిపోవటమే కదా. అలాగే బాధతో మానవుడు చనిపోతున్నప్పుడు కేక వేస్తాడు, నేను కూడా విరహవేదనతో నశిస్తున్నాను కనుక ఏడుస్తున్నాను అంటాడు గాలిబ్. గాలిబ్ ఉపయోగించే రూపకాలు, సంకేతాలు చిత్రాతిచిత్రంగా ఉంటాయి. మెరుపొకటి వచ్చి కనులలో మెరిసిపోయే కొంత మాటాడగా దప్పి గొంటి నేను. ప్రియురాలు మెరుపు మెరిసినట్లు వచ్చింది, పోయింది. అంతమాత్రాన ఏమి తృప్తి? ఆమెతో మాట్లాడాలనే తృష్ణ తీరనేలేదు కదా. ప్రియ వియోగము వల్ల కలిగిన హృదయదాహాన్ని భరించలేకపోవడాన్ని చెబుతూ, పత్రముననగ్నిశిఖ భద్రపరుపవచ్చు హృదయమున దుఃఖ బాధ భరింపలేము. కాగితంలో నిప్పును దాచినా దాచవచ్చును, కానీ హృదయంలో దాచటం కష్టసాధ్యంగా ఉందట. బ్రతికినన్నాళ్ళును వెతలు తప్పవు కదా, మృతియ వెతలదీర్చు మేటిమందు. దుఃఖాలను పోగొట్టే మంచి మందు మృత్యు ఒక్కటేనట. ఈ జగత్తు స్వభావము హీనమౌరా, మంచి చేసిన వారిని ముంచునౌరా. లోకస్వభావాన్ని ఎంత చక్కగా తెలిపినాడు గాలిబ్. మంచి చేసిన వాణ్ణే ముంచుతుంది ఈ లోకం. అమాయకులు బాధపడతారు, ఉత్తములు నశిస్తారు. పాడులోకం ఇది, దీని స్వభావం చిత్రమైనది. వేరులో నుండి కొమ్మలు వెలసినట్లు అన్ని శబ్దాలు నిశ్శబ్దమందే పుట్టే. శబ్దానికి వ్యతిరేకమైంది నిశ్శబ్దం, కానీ నిశ్శబ్దంలో నుంచే శబ్దం పుట్టిందట. ఎట్లా అంటే, భూమిలో కానరాకుండా ఉండే వేళ్లలో నుండి వృక్షం పైకి వచ్చినట్లు. ఎంత చక్కని ఉపమానం! మహాకవులకే ఇట్లాంటివి సాధ్యం. సింధువును చేరి బిందువు సింధువగును, ధ్యేయమును బట్టి ప్రతి పని దివ్యమగును. నీటి చుక్క నదిలో కలిస్తే నది అవుతుంది, బురద నీటి గుంటలో పడి బురద నీరవుతుంది, బావిలో కలిసి బావి అవుతుంది, అదే సముద్రంలో కలిస్తే చిన్న బిందువైనా సింధువు అవుతుంది. అలాగే ఉత్తమమైన ధ్యేయాన్ని కోరి చేసే పని ఉత్తమంగా గణింపబడుతుంది. అధమధ్యేయమైతే అది అధమం అనిపించుకుంటుంది. ధ్యేయమే ఔచిత్యాన్ని నిర్ణయిస్తుంది. ఇది వాస్తవం. భారతీయ మహాకవులలో ఒకడుగా ఉన్నత పదవిని పొందిన గాలిబు ఏ ఒక్క భాషకో, ఒక జాతికో, వర్గానికో, మతానికో చెందినవాడు కాడు. అతడు సంకుచితాలకు అతీతుడు. ఫార్సీలోనూ ఉర్దూలోనూ మాత్రమే రాసిన భాషకు అతీతమైన ఆలోచనను లోకానికి ప్రసాదించినాడు. మహమ్మదీయ మతస్థుడే అయినా అన్ని మతాలను ఆదరించినాడు. మతాల మడ్డిని పులుముకోలేదు. ఎంతటి మహాపండితుడైనా పాత నియమ నిబంధనలకు కట్టుబడి ఉండకుండా స్వతంత్రంగా విహరించినాడు. మహారాజుల ఆస్థానాల్లో ఉన్న ఆత్మను వారికి అమ్ముకోలేదు. అన్ని తరాలకు, అన్ని యుగాలకు, అన్ని జాతులకు జలధరింపు కలిగించే సార్వజనీన సార్వకాలిక భావ పరంపరను అభివ్యక్తం చేసి విశ్వభావనను పెంపొందించినాడు. అన్నిటిలో మితంగా వ్యవహరించినాడు. మహాకవి గాలిబ్ను మనసారా దర్శించి తాను పునీతుడై మనల్ని ధన్యుల్ని చేసిన మహామనీషి దాశరథి ప్రాతస్మరణీయుడు.
1: మీరింతవరకు గాలిబ్ కవితా వైభవం శ్రీ ఎం ఆదినారాయణ శాస్త్రి గారి ప్రసంగం విన్నారు.
2: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
2: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
3: ఎలా తెలుసుకోవచ్చు?
2: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
3: ఈ రోజు సెర్చ్ చేస్తాను.
2: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
4: ఆర్బిఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఓ పాట వినండి. శ్రీ మంజునాథ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ బృందం ఆలపించిన గీతం, జనవిత్ర సాహిత్యం, హంసలేఖ సంగీతం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8 గంటలకు వస్తుంది. కాసేపట్లో హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచిలో మేరుకొన్న సినిమా పాటలు వింటారు. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: first Indian athlete to break the 45-second barrier in the event. And in IPL cricket, riding an unbeaten 101 runs by skipper Shreyas Iyer, Punjab Kings defeated Lucknow Super Giants by 7 wickets in Lucknow last night. Chasing a target of 197 runs set by Lucknow Super Giants, Punjab Kings scored 200 for 3 in 18 overs. And now for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
1: Thank you, Anuja. The visit of U.S. Secretary of State Marco Rubio and his meeting with Prime Minister Narendra Modi has been prominently covered by most of the newspapers. PM backs peace push with renewed push to repair ties in meeting with Rubio is a front page headline in Hindustan Times, while the Tribune writes, India flags energy crisis. State Secretary tows U.S. oil, extends Trump's invite to Modi to visit White House. Another headline in Hindustan Times says, headway in Iran-U.S. talks raises truce hopes. Quoting Defense Minister Rajnath Singh, a Sunday Pioneer headline says, India to be biggest weapon exporter in 25-30 years, adding the government wants private sector share in defense production to rise to 50%. The Hindu reports on new law Viksit Bharat Ji Ramji replacing the 20-year-old MG Narega, set to come into effect from 1st of July, with draft rules open for feedback till 3rd week of June, under the headline, Big Poor States to Get Higher Funds Under Government's New Rural Job Scheme. Hindustan Times editorial writes how Sikkim showcases a thoughtful vision of development while respecting tradition and an exemplary social harmony to its education sector, opening the doors to the future. More red, white and blues for green card applicants, states the Economic Times, as new policy for U.S. immigration may force permanent residency seekers to return home for paperwork. And finally, the Sunday Times reports that only 6 states now have fertility rate above replacement level. The paper refers to latest sample registration report of 2024. And with that, it's back to Ganucha.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. External Affairs Minister Dr. H. Jayashankar to hold bilateral talks with U.S. Secretary of State Marco Rubio in New Delhi today. Ayushman Bharat scheme to be rolled out in West Bengal from July. Swasthya Sathi beneficiaries to be included. Maharashtra SIT files charge sheet against 4 accused in Nashik DCS sexual assault and religious conversion case. U.S. President Donald Trump says Iran deal including reopening of Strait of Hormuz largely negotiated. IMD forecasts severe heat wave conditions in some parts of northern, central and eastern India, including Delhi today. And in athletics, Gurinder Veer Singh wins men's 100-meter gold with new national record at Federation Cup in Ranchi. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani YSR Kadapa Jilla Samachara Lekha రచన శ్రీ శ్రీనాథ్ రెడ్డి.
3: కడప జిల్లాలో 2 రోజుల పర్యటనలో బిజీగా మంత్రి నారా లోకేష్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా గ్రామాల సమగ్ర పారిశుద్ధ్యం, ఆలయాలలో భక్తుల సౌకర్యాలు మెరుగుకై కూటమి ప్రభుత్వం ప్రయత్నం, మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి ప్రకటన. అధికారులు రాజకీయ నాయకుల సమిష్టి కృషితో జిల్లా సమగ్రాభివృద్ధి అన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత ప్రకటన తదితర విశేషాలతో వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. రైతులను సేంద్రియ సాగు వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముందుగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సమీకృత సేంద్రియ సాగు చేస్తున్న రైతు మునగాల ద్వారకనాథ్ రెడ్డి అతని కుటుంబ సభ్యులతో సంభాషించారు. మరొక కార్యక్రమంలో నారా లోకేష్ జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కోడు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన సుక్బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే 1,000 మంది పైగా కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానంలో నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ వాగ్దానం చేసినా దాన్ని తప్పకుండా అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజలకుందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వర్గానికి అందేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 6 లక్షల మంది ఎస్సీ

0: ఎస్టి లబ్దిదారులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఇండస్ట్రీల ద్వారా రాయలసీమ రూపురేఖలు మారబోతున్నాయన్నారు. యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభించే కొత్త యుగానికి ఇది నాంది అని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా మరో అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధి విధానాలను పాటిస్తూ జిల్లాను స్వచ్ఛంగా ఆరోగ్యంగా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటి దగ్గర పనిచేసే చోట పరిశుభ్రతలతో మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాను కూడా స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రజలు సహకరించాలని కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం మారెల మడక గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6170 ఆలయాలలో ప్రతి నెల 1వ తేదీనే 10,000 చొప్పున నిధులను నేరుగా అర్చకుల ఖాతాలో జమ చేస్తున్నామని, ఇందుకోసం 74 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. జిల్లాలో 822 ఆలయాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గంజాయి డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచాలని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ హెచ్కే విశ్వనాథన్ అన్నారు. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడా యువత పెడదారి పట్టుకోకుండా యువతకు దిశానిర్దేశం చేయడానికి ప్రతి అధికారి డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించాలని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడిన, డ్రగ్స్ అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా అధికారులు కృషి చేయాలని కోరారు. జూన్ నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, పీటీసీ, వైఎస్ఆర్ కడప జిల్లా. ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం.
1: మీరింతవరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ శ్రీనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి మీరు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం కెవి మహదేవన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట చిత్రం సిరివెన్నెల. కోరిన వారు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి చాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారెపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, కిషోర్, హరిప్రియ, వేదశ్రీ, నవీన్ గౌడ్, వర్షిణి, అశ్విత. కర్నూలు చిత్తార వీధి నుంచి రాములు, సావిత్రి, విజయరూప, లోకేష్, వెంకటేష్, మహేష్, ఎల్లేష్, విజయలక్ష్మి, పార్వతి, తిమ్మప్ప, గౌతమి, మీనాక్షి, విగత, చేతన్, నవ్య, ఈశానాథ్ వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో తర్వాత ఇళయరాజా స్వరకల్పనలో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందమాలపించిన గీతం. కోరినవారు వల్లూరు గ్రామం ఇటిక్యాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మారుతమ్మ, ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు

0: निशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: తర్వాత బ్రహ్మ చిత్రం నుంచి కేజే ఏజస్ బృందం ఆలపించిన గీతం సంగీతం బప్పిలహరి కోరినవారు రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగుల గోపాల్ విఘ్నేశ్వరి మహేశ్వరి విఘ్నేష్ వారి కుటుంబ సభ్యులు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి కె లక్ష్మయ్య బాలేశ్వరమ్మ శివశంకర్ భరత్ సింహ యమున లుంబిని కుమార్ సిద్ధార్థ స్వామి వెన్నెల తేజ అధిర త్రివర్ణ చేతన్ సింహ విక్రమ్ సింహ గౌతమ్ కుమార్

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: అభిరుచుల తర్వాత గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, స్వరకల్పన ఎస్ఏ రాజ్కుమార్. సుస్వాగతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందమాలపించిన గీతం. కోరినవారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. ఇంకా నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్.

0: పదివేల పార్టీ కావాలంతే.
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: తర్వాత వేటూరి గీతానికి కేవి మహాదేవన్ స్వరాలు సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట అడవిరాముడు చిత్రం నుంచి. కోరినవారు కరీంనగర్ జిల్లా అమలగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, ఈశ్వర్, గంగాధర శ్రీనివాస్, కార్తిక్, శివకోటి శేఖర్, కోసిగ భిక్షపతి, కర్నూలు శ్రీరామ్నగర్ నుంచి షేక్ మొహదీన్ సాహెబ్, ఫాతిమాబీ, షేక్ షవాలి, అబ్దుల్ రహమాన్, బాబా ఫక్రుద్దీన్ మరియు మెహబూబ్ బాషా.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల కామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: తర్వాత ఇళయరాజా సంగీత నిర్వహణలో చంటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట కోరినవారు నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె నుంచి ఆర్ తిమ్మానాయుడు, వెంకట సుబ్బయ్య, అక్షయ్, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్, కర్నూలు రాంబొట్ల దేవాలయం దగ్గర నుంచి విజయలక్ష్మి, శ్రీకాంత్, గోవర్ధన్, పవన్ కుమార్, షణ్ముఖప్రియ, మౌనశ్రీ వారి కుటుంబ సభ్యులు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

బొంబాయి చిత్రం నుంచి హరిహరన్ చిత్ర బృందం పాడిన పాట. సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రహమాన్. కోరిన వారు కర్నూలు మద్దూరు నగర్ నుంచి కాటెగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞాన విజ్ఞ వారి కుటుంబ సభ్యులు. కర్నూలు ఎన్ఆర్పేట నుంచి ఆదేశ్, సువర్ణ, షణ్ముఖ, మంజునాథ, చంద్రశేఖరయ్య, భాగ్యమ్మ, రవి, సాయి, పక్కిరెడ్డి, తిరుమలాచారి, గంగాధర్, చక్రధర్, డానికిషోర్, జోసెఫ్, లోకేష్, అంజీ, సోము, ఫర్జానా వారి మిత్రబృందం.

తర్వాత సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రాజ్ కోటి. హలో బ్రదర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం. కోరినవారు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, విఘ్నేష్. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మన్నన్, సైమా మహబూబ్ బాషా, మినద్ బేగం.

కార్యక్రమంలో. చివరిగా కోకిలమ్మ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి. ఆత్రేయ గీతం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం. కోరినవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రభాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. ఇంకా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్.

ఇంతవరకు మీరు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి కార్యక్రమంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం, సంగీతం ఇళయరాజా.

తర్వాత వెన్నెల కంటి గీతానికి ఇళరాజా స్వరాలు సమకూర్చగా మహర్షి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట

102.4 MHz పై కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి చిత్రాంజలి కార్యక్రమంలో తర్వాత ఓం ప్రకాష్ నయ్యర్ స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం చిత్రం నీరాజనం.

తర్వాత వేటూరి సాహిత్యానికి చక్రవర్తి స్వరాల సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం చిత్రం జీవన పోరాటం.

ఆకాశవాణి వాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. కాసేపట్లో వార్తావాహిని 10 గంటల 15 నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ముందుగా వార్తావాహిని కాసేపట్లో విజయవాడ

0: విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గురువారం ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండటంపై ఉపరాష్టపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవటానికి ఇలాంటి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి తెలియజేస్తూ,
3: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with the colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
1: ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సాంకేతికత, ఉన్నత విద్యా పరిశోధన, సాంస్కృతిక సహకారంపై భారత్, సైప్రస్ దేశాలు సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సహా పలు రంగాలలో పరస్పర సహకారం కోసం ఇరు దేశాలు ఢిల్లీలో శుక్రవారం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడేస్ అన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్, సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని అన్నారు. గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుండి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపయ్యాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని భారత్, సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు.
4: आज हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी. यह साइप्रस के इंफ्रास्ट्रक्चर, एनर्जी और एग्रीकल्चर सेक्टर में भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
2: ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ మరో మైలురాయి సాధించింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ యుఎల్పి జిఎం V3 ను కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రంలో డిఆర్

0: ఆర్డీఓ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, వాహనాలతో పాటు గగనతలంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి అభివృద్ధిలో పలు రక్షణ రంగ పరిశోధనా సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఈ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఆయా సంస్థలను అభినందించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాధించిన ఒక వ్యూహాత్మక మైలురాయిగా దీనిని అభివర్ణించారు.
1: ఢిల్లీలో కేంద్ర భద్రతా నిఘా సంస్థలతో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పెరిగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందుగానే గుర్తించి తొలగించడంతో సహా అటువంటి నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీట్ యూజీ పునఃపరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టడానికి, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడడానికి సామాజిక మాధ్యమాలు, విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ పరీక్షల ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.
0: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో మహారాష్టకు చెందిన విద్యార్థులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు.
2: The Ek Bharat Shrestha Bharat program pairs every state and union territory with another and seeks to nurture exchange of knowledge of heritage, traditions, arts and culture of different states and union territories. The pairing of Maharashtra and Andhra Pradesh for this program is profoundly meaningful. Our two states share centuries of history, a history of intellectual exchange, of the shared devotional traditions of rivers and trade routes that connected our peoples long before modern borders were drawn.
1: 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి ఖాళీ అవుతున్న 12 స్థానాలకు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 6 స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపడతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం ఈ నెల 26న ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి.
0: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మంగళవారం జరిగిన 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం జగదల్పూర్లో అమిత్ షా పాత్రికేయులతో మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ది చెందిన గిరిజన డివిజన్గా ఆవిర్భవిస్తుందని అన్నారు. 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. యువత, మహిళా సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి బస్తర్ సమగ్ర అభివృద్దికి కృషి చేస్తామని చెప్పారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని, శాంతి, ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అమిత్ షా పేర్కొంటూ,
3: బస్తర్ కే సభీ నాగరికో కో భారత్ సర్కార్ ఔర్ దేశ్ కే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ కీ ఓర్ సే భరోసా దిలానా చాతా హూ కి అబ్ భయ సే జీనే కీ జరూరత్ నహీ. యహాన్ నయా సూర్యోదయ హో చుకా హై, భలే ఆజాదీ కే ఇత్నే సాల్ బాద్ హీ అబ్ వికాస్ కా రాస్తా ప్రశస్త హో రహా హై. యహాన్ కే ఆదివాసీ యువా ఔర్ మహిళా విశ్వాస్ కే సాథ్ ఆగే బడే, భారత్ సర్కార్ ఔర్ ఛత్తీస్గఢ్ సర్కార్ ఆప్కే సాథ్ హై.
1: వీధి సునకాల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారిగా అనుమతించింది. నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి, లేదా ప్రమాదకరమైన వీధి సునకాల బెడతను పరిష్కరించే దిశగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్

0: మెహతా జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిన ప్రాంతాలలోనూ, అవి కరవడం వల్ల ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భాల్లో పురపాలక సంస్థలు సునకాల కారుణ్య మరణాన్ని కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిల్లల్లో వీధి కుక్కల కాట్లు, రేబిస్ కేసుల ఘటనలను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత ఏడాది జూలై 28న సుమోటోగా స్వీకరించిన కేసులో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా వీధి కుక్కలను వేరే చోటికి తరలించడం, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
1: ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
0: కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పాల్గొని ప్రసంగించారు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని పేర్కొన్నారు. ఒత్తిడి లేని సమాజం, హింసలేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
2: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్ అండ్ ఏ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఆర్ అచీవబుల్ రియాలిటీస్ ఇన్ ఏ వరల్డ్ డివైడెడ్ బై కాన్ఫ్లిక్ట్, యాంగ్జైటీ, అన్సర్టనిటీ. గురుదేవ్ చూస్ ది పాత్ ఆఫ్ హీలింగ్ హ్యూమనిటీ. For global institutions to remote villages, very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way Gurudev has.
1: తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ తీర్థక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ది చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. జూన్1 వరకు కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. సరస్వతి అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిన్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 76వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శిక్షణ పూర్తి చేసిన యువ అధికారులు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పారదర్శక పన్ను విధానం అమలుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, నిజాయితీ, ప్రజాసేవ దృక్పథంతో అధికారులు విధులు నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు.
3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకి దూరదర్శి నేతృత్వం భారత్ 2047 తక్ एक विकसित भारत के निर्माण के संकल्प के साथ आगे बढ़ रहा है और एक विकसित आत्मनिर्भर तकनीकी रूप से उन्नत और विश्व स्तर पर सम्मानित राष्ट्र को बनते हुए हम सब देख रहे हैं. पद्म पुरस्कार हो, अब धर्म, जाति और क्षेत्र या भाषा के भेदभाव से ऊपर उठ चुके हैं.
1: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని చెప్పారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు.
0: హైదరాబాద్లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఐఐఎంఆర్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం సందర్శించారు.

0: సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చిరుధాన్యాల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా చిరుధాన్యాల రంగానికి పూర్తి మద్దతు అందిస్తామని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచే దిశగా చిరుధాన్యాల శుద్ది వినియోగ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. చిరుధాన్యాల ఆధారిత పరిశ్రమలు, అంకురాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు.
1: కేరళం నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళం రాష్ట 13వ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక రాష్ట ముఖ్యమంత్రి సిద్దరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. సతీశన్తో పాటు 20 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటలు వింటారు. ముందుగా శ్రీకృష్ణ పాండవీయన్ చిత్రానికి పివి శ్రీనివాస్ పాడిన పాట వినిపించమంటున్న శ్రోతలు గోధుమకుంట్ల గ్రామం నుంచి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృందా, చిన్న ముంతలా

0: తర్వాత
1: గోపికానగర్ శ్రోతలు శివకృష్ణ గౌడ్ ప్రణీత్ గౌడ్ల కోరికపై పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి.

తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట చిత్రం కోతల రాయుడు. కోరుతున్న శ్రోతలు రఘునాథపురం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అస్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

ಎನ್ನೆಲ್ಲ ಮುದ್ದಾಲಿಂಗುಲಿ ತಿಕ್ಕು ಕಚ್ಚಪ್ಪನಾ.

తర్వాత హైదరాబాద్ వనస్థలిపురం శ్రోతలు బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప, వీరి కోరికపై కార్తీక దీపం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన మరో పాట చిత్రం అనుబంధం. చిన్న తుమ్మగూడ గ్రామం శ్రోతలు శివకోటి శేఖర్ వరలక్ష్మి సుధీర్ మహాలక్ష్మి ఐశ్వర్యల కోరికపై ఈ పాట.

రాజకోట రహస్యం ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట కోరుతున్నారు. ఎద్దుమయిలారం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు జయచంద్రన్ పి సుశీల పాడిన పాట చిత్రం జయసుధ. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం శ్రోతలు ప్రియా శ్రీనివాసరెడ్డి కోరికపై ఈ పాట.

బండరాముడు చిత్రానికి పి సుశీల పాడిన పాట అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం. శ్రోతలు, కామేశ్వరి శ్రీ తులసి కోరికపై.

పెడన రామలక్ష్మి కాలనీ శ్రోతలు నరసన్న శివగంగ కోరుతున్న పాట 16 వయసు చిత్రంలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

తర్వాత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్ కోరుతున్న పాట ఏమ్మాయ చేసావే చిత్రం నుంచి పాడినవారు విజయప్రకాష్ సుజానే బ్లేజ్.

0: మీరు ఇంతవరకు రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీతో.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం.
1: వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి మన బెంగళూరుని పిలుస్తారు, బికాస్ మెయిన్ ఐటీ హబ్ మన ఇండియాలో బెంగళూరు కాబట్టి. సో ఎస్, బెంగళూరు నుంచి కూడా చాలా మంది మెసేజెస్ పంపించారు మీ అందరికీ, అండ్ అలానే ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ లాస్ట్ మెసేజ్ గుడ్డి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా చాలా మంచి విషయాలు చెప్పారంటూ ధన్యవాదాలు అన్నారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇది ఈనాటి హర్వీలు కార్యక్రమం. మరికొద్దిసేపట్లో వింటారు ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: ప్రవిత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లాప్రగడ. ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లలో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఎబోలాపై అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణించవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన ఈరోజు వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా గోవిందరాజస్వామి వారు చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్త బృందాలు చెక్క భజనలు, కోలాటాలు, గోవిందనామ సంకీర్తనలతో మాడవీతులను భక్తి రసమయించేశాయి. రాజమహేంద్రవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. 39వ వార్డులో కార్పొరేషన్ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ను నిల్వ చేసే గోడౌన్లో ఒక్కసారిగా మంటలెక్స్పడ్డాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, పార్వతీపురం

అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసం వైట్ హౌస్ వద్ద కాల్పులు జరిగాయి. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడని, ఆసుపత్రిలో మృతి చెందాడని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. దాదాపు 15 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధంలోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనను ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదిక్గా వెల్లడించారు. ఐపీఎల్లో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ బెర్త్ సంపాదిస్తుంది. సాయంత్రం జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈరోజు మధ్యాహ్నం 2:30కు ప్రారంభం కానుంది. టాప్ సీడ్ సినర్ సింగిల్స్ తొలి రౌండ్లో టాబర్తో తలపడనున్నాడు. 3వ సీడ్ జోకోవిచ్ తొలి రౌండ్లో ఫ్రాన్స్ ఆటగాడు పెరికార్డుతో, 2వ సీడ్ జ్వెరేవ్ ఫ్రాన్స్ ఆటగాడు బోంజీతో, 6వ సీడ్ మెద్వదేవ్ ఆస్ట్రేలియా ఆటగాడు వాల్టన్తో తలపడతారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

विविध भारती FM 101.3। గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 సినిమా కబుర్లు.
5: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రాముడు. ఏంటి ఇట్లా వచ్చావు? ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
6: ఏంటో విషయం?
5: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
6: అవునా?
5: అవును చిన్నమ్మాయి.
6: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
5: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో

0: పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

स्वागतम सुस्वागतम। బుల్లి తెర మీదో వెండి తెర మీదో కనిపించి చక్కగా యాక్టింగ్ చేయాలని ఎవరికి ఉండదు? ఎంతో మంది వారి టాలెంట్ ఎలా ప్రూవ్ చేసుకుందామని ఎదురు చూసేవాళ్ళు కోకొల్లలు. వళ్ళకంపలో మల్లె తీగలాగా, మట్టిలో మాణిక్యంలాగా, అబ్బబ్బబ్బా, వాళ్ళ టాలెంట్ అలాగా అడవి కాచిన వెన్నెలైపోతుంది. తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి బుల్లి తెర వెండి తెర చూస్ చేసుకొని వెళ్ళాలని ఆశపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ సినిమా సినిమా అసలు సినిమా ఏమిటి, సినిమా తీయడానికి సినిమా వెనుక ఉన్నటువంటి తెర వెనుక ఎంత కష్టపడతారు అనే విషయాల గురించి ఈనాటి సినిమా కబుర్ల కార్యక్రమంలో మాట్లాడుకుందాం. వింటున్నటువంటి వివిధ భారతి ఎఫ్ఎం 91.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటారు విద్యురాజే చిన్నబాబు.

మనల్ని కళ్ళవిందు చేసేటటువంటి ఒక కళారూపం సినిమా. ఇది కేవలం వినోదాన్ని అందించే సాధనం మాత్రమే కాదు, మన జీవితంలో ఓ భాగం. నిజం చెప్పాలంటే సినిమా మనల్ని నవ్విస్తుంది, కన్నీళ్లు తెప్పిస్తుంది, ఆనందింపజేస్తుంది, ఆలోచింపజేస్తుంది, 3 గంటల పాటు అన్ని బాధలు మర్చిపోయేలా చేస్తుంది సినిమా. అంతేకాదండో, ఈ సినిమా అనేది మన హృదయాలను తాగుతుంది, మనల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది. మన జీవిత గాథ ఇది, ఇదే కదా నా జీవితం, ఇదే కదా నా లైఫ్ అనుకుంటాం. మనల్ని ఆ వెండి తెరపై చూసుకుంటాం. ఆ క్షణాలు అలా చూసుకున్న మనం మన జీవితంలో ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసా? అంత ప్రభావితం చేసేటటువంటి శక్తి సినిమాకే ఉంది. మరి గతాన్ని కళ్ల ముందు నిలబెడుతుంది, వర్తమానాన్ని అందంగా చూపిస్తుంది, భవిష్యత్తును అందంగా ఊహించుకునే విధంగా చూపిస్తుంది సినిమా. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఆపద్ బాంధవుడి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన పాట విందాం.

0: विद भारती FM 101.3।
1: पोलीस
2: मिस सीमा
1: చెప్పండి,
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి। ఆగండి, లేదంటే ఇంటికే వస్తా।
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి। మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు।
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు।
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు।
1: జైలుకి నువ్వే వెళ్తావు, నీ మొహం రికార్డ్ అయింది। డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం। అందుకే కంగారు పడకండి, పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి। వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి।
3: హలో మమ్మా,
1: హాయ్,
4: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి।

అభినందన చేసిన కసిపి బాలసుబ్రహ్మణ్యం జానికి ఆల్పించిన గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 11:31 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. తెర మీదకు సినిమా రావాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. ఒక కథ సినిమాగా రూపొందటానికి, ప్రేక్షకుల ముందుకు రావడానికి మధ్య చాలా ప్రాసెస్ ఉంటుంది. తెర మీద జరిగేటటువంటి కథే అందరికీ కనిపిస్తుంది, మరి తెర వెనుక అసలు తతంగం ఎవ్వరికీ తెలియదండి. సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ పనిచేస్తాయి. ఇందులో ఒకటి డెవలప్మెంట్, 2 ప్రీ ప్రొడక్షన్, 2 తర్వాత 3 పోస్ట్ ప్రొడక్షన్. నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, మార్కెటింగ్, పబ్లిసిటీ, థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు, సెన్సార్ బోర్డు వాళ్ళు, ఇలా రకరకాలుగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే సినిమా విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మనం రోజు రేడియో పెట్టుకుని ఎక్కువగా వినేది సాంగ్స్, కాబట్టి సాంగ్స్ రికార్డింగ్, షూటింగ్ ఎలా జరుగుతాయి, దాని వెనుక ఎంత ప్రాసెస్ ఉంటుందనే ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు బాహుబలి చిత్రానికి రేవంత్ మోహన భోగరాజు ఆల్పించిన పాట విందాం.

కాలంలో ఎక్కువగా స్టాండ్ మైక్ ఉండేది రికార్డింగ్ స్టూడియోలో. అక్కడ ఈ ఆర్కెస్ట్రా మొత్తం వచ్చి రిహార్సల్స్ పెడుతూ ఉండేవారు. రిహార్సల్స్ టైంలో ఏమాత్రం స్టూడియో పైన ఏదైనా రేకులున్నా రాయపడ్డ చిన్న డిస్టర్బ్ పైన రీ రికార్డింగ్ ఉంటుంది. అప్పటి రోజులు వేరు, ఇప్పుడు వేరు కదా. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది కదా. రికార్డింగ్ స్టూడియోలో సింగర్స్ ముందు అసలు పాట రికార్డింగ్ ఎలా జరుగుతుంది అనే అంశాల గురించి మాట్లాడుకుందాం. తర్వాత చిత్రీకరణ, సాంగ్ను కథను అనుగుణంగా పాట అనేది గీత రచయిత రాస్తాడు. స్వరకర్త మ్యూజిక్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు స్వరపరిచి గాయని గాయకుల చేత పాడించి రికార్డ్ చేస్తారు. అదే పాటను నటీనటులపై చిత్రీకరిస్తారు. మరికొన్ని వచ్చేట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన శివశంకర్ వరప్రసాద్ చిత్రం నుంచి పాట విందాం.

స్టూడియోలో సమయం చేస్తే 11:41 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్వరాజి చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో తెర వెనుక షూటింగ్ ఎలా జరుగుతుంది, చిత్రీకరణ ఎలా చేస్తారు, పాటల రికార్డింగ్ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. స్టాండ్ బైక్ ఉన్నటువంటి రోజుల్లోనే ఒక స్టూడియోలో ఒకే మైక్ దగ్గర నుంచి గాయని గాయకులు పాటలు ఆలాపన చేసేవారు. స్వర్గచీమ చిత్రానికి మరి భానుమతి గారి పక్కన ఘంటసాల గారు పాడేటప్పుడు బెరుగు బెరుగ్గా భయం భయంగా నిలబడుతూ పాడారట. ఓ అంత భయపడాల్సిన అవసరం లేదు, కాస్త సరళంగా ఉండు, చక్కగా పాడు అని ధైర్యం చెప్పి పాడించారట భానుమతి గారు. శ్రీ శ్రీ మర్యాద రామ్ అన్న చిత్రానికి బాలసుబ్రహ్మణ్య గారు మొదటిగా పాడేటప్పుడు చాలా ఉత్సాహంగా ఆతృతగా తపనతో స్టూడియోకి వెళ్లాలని ఎదురు చూశారట. వారి కోసం కారు పంపిస్తారని మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారట, కానీ కారు రాల. ఏం చేయాలి, అలాగే సైకిల్ మీద వెళ్లి స్టూడియోకి దగ్గరికి వెళ్లారట. నేను బాలసుబ్రహ్మణ్యం పాట పాడటానికి వచ్చాను అని చెప్పారట, కానీ ఎవ్వరూ నమ్మలేదు. అక్కడ లోపల ఉన్న మనిషి వెళ్లి చెప్తే డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కోదండ పండి గారు వచ్చి చూసి మన కుర్రాడే పాట పాడటానికి వచ్చాడని చెప్తే అప్పుడు వెళ్లారట. మొట్టమొదటిసారిగా పాడిన పాట ఎంత అద్భుతంగా పాడారు కదా. అందాలన్నట్టు శోభన్ బాబుకు పాడిన అందమైన పాట, చక్కటి గొంతుతో గానగంధర్వులు ఆలపించిన పాట ఎంత అద్భుతంగా ఉందో కదా. పాటల రికార్డింగే ఎంత ఇదిగా ఉంటుందో చూశారు కదా. మరి చిత్రీకరణ విషయానికి వస్తే ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. చిత్రీకరణ అనేది పెద్ద ప్రక్రియ. పాటలోని భావోద్వేగం, సాహిత్యం, సంగీతం ఆధారంగా తెరపై అద్భుతంగా ఆవిష్కరించే ప్రక్రియ ఇది. 4 దశల్లో పూర్తి చేస్తారు. ముందస్తు ప్రణాళిక, ప్రీ ప్రొడక్షన్, కొరియోగ్రఫీ, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఈ 4 అంశాలు ఉంటాయి పాట చిత్రీకరణకు. ముందస్తు ప్రణాళిక దీని గురించి మాట్లాడుకుంటే, పాట 3 రొమాంటిక్, డాన్స్ ఎమోషనల్కు తగ్గట్టుగా,

అందమైన లొకేషన్ ఎంపిక చేస్తారు ముందుగా. పాటను తెరపై ఎలా చూపించాలో ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆ సీక్వెన్స్లా రాసుకుంటారు ఒకదానికొకటి స్టెప్ బై స్టెప్గా. ఇక కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే హీరో హీరోయిన్స్ మరియు డాన్సర్స్కు కావాల్సిన దుస్తులను ముందుగానే డిజైన్ చేస్తారు. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు భీమ్లన్ నాయక్ ఈ చిత్రానికి చిత్రాలు విచ్చిన పాట విందాం.

సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో సినిమా తెర వెనకటటువంటి ముచ్చట్లు, సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది, పాట చిత్రీకరణ ఏ విధంగా జరుగుతుంది, రికార్డింగ్ ఎలా చేస్తారనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రికార్డింగ్ అయినటువంటి పాటను మరి చిత్రీకరణ చేసే సమయంలో డాన్సర్స్కి కావాల్సినటువంటి కాస్ట్యూమ్స్, హీరో హీరోయిన్కి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటారు. మరి కొరియోగ్రాఫర్ వచ్చి మరి పాట ఎలా కంపోజ్ చేయాలనేది కంపోజ్ చేసి డ్యాన్స్ ఎలా చేయాలి అలా చేయాలని చేసి చూపిస్తారు స్టెప్ బై స్టెప్గా.

షూటింగ్ ముందే డాన్సర్లు హీరో హీరోయిన్ చేత రిహార్సల్స్ చేయిస్తారు. చిత్రీకరణ ప్రక్రియ ప్రారంభం కావగానే రికార్డ్ చేసిన పాటను సెట్లో ప్లే చేస్తారు. దానికి తగ్గట్టుగానే లిప్ సింక్ అయ్యే విధంగా ఆర్టిస్టులు నటిస్తారు. పాటను ఆకర్షణీయంగా చూపించడానికి డ్రోన్లు, క్రేన్ల ద్వారా విభిన్న కెమెరా లెన్స్లను ఉపయోగిస్తూ వివిధ యాంగిల్స్లో చిత్రీకరణ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. తమ్ముడు చూడడానికి రమణ గుగ్గుల సునీత ఆలపించిన పాట.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 2.3 మెగా హెడ్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జి చిన్నబాబు. తెర వెనక ముచ్చట్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పాట చిత్రీకరణ ఏ విధంగా జరుగుతుంది, రికార్డింగ్ ఏ విధంగా జరుగుతుంది, అసలు సినిమా అంటే ఏమిటో అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా అందంగా చిత్రీకరణ అనేది చేస్తారు, ఇక షూట్ చేసినటువంటి పాటను విజువల్ ఎఫెక్ట్ ఎడిటింగ్ కూడా చేస్తారు. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా కట్ చేసి పాట టెంపోకు తగినట్లుగా అడ్జస్ట్ చేసి చక్కగా అతికిస్తారు. పాటకు మంచి కలర్ టోన్ కూడా విజువల్ ఎఫెక్ట్ విజువల్ బ్యూటీషన్ కూడా ఇస్తారు. ఫైనల్గా ఇక వీడియోను ఆడియోను సింక్ చేసి అవుట్పుట్ రెడీ చేస్తారు. ఒక్క పాట చిత్రీకరణ అనేది ఇంత ప్రాసెస్ ఉంటుందండి. ఆ పాటను మనం 3 నిమిషాలు లేదా 4 నిమిషాలు లేదా 5 నిమిషాల్లో వెండి తెరపై వీక్షిస్తాం. ఇంత వర్క్ తెర వెనక ఉంటుంది కదా.

నందిత రమణ గోగులు ఆలపించిన వేటూరు గీతం యువరాజు చిత్రం నుంచి.

సక్సెస్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లాప్రగడ. ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన అధికారులు వెల్లడించారు. దీంతో వాషింగ్టన్ టెహ్రాన్ల మధ్య త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. యుద్దాన్ని ముగించి హార్ముజ్ను తిరిగి తెరవడమే లక్ష్యంగా ఇరు దేశాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరాన్లో పర్యటిస్తున్న తమ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పర్యటన ఫలప్రదంగా ముగిసిందని పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. ఇరువర్గాల మధ్య తుది ఒప్పందానికి దాదాపుగా రంగం సిద్దమైందని పేర్కొంది. ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లలో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఎబోలాపై అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లకు వెళ్లవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ వద్ద కాల్పులు జరిగాయి. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్ద దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడని, అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. దాదాపు 15 నుంచి 30 రౌండ్లు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేత సౌధంలోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనను ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో గదుల కేటాయింపు కోటా రేపు 14:00 ఆన్లైన్లో విడుదలవుతుంది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రతిష్టాత్మక క్లేకోర్ట్ గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ఈరోజు మధ్యాహ్నం ప్రారంభం కానుంది. స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్క్రాజ్ మణికట్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకోగా వరల్డ్ నంబర్ 1 సినర్పై అందరి దృష్టి నిలిచింది. ఇతర 3 గ్రాండ్స్లామ్లు గెలిచిన సినర్ ఫ్రెంచ్ ఓపెన్ కూడా సాధించి కెరీర్ గ్రాండ్స్లామ్ పూర్తి చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. సుదీర్ఘకాలంగా తన 25వ టైటిల్ వేటలో ఉన్న జోకోవిచ్ మరోసారి పోరాటానికి సిద్దమయ్యాడు. అటు మహిళల విభాగంలో వరల్డ్ నెంబర్ 1 సబలెంక తన తొలి ఫ్రెంచ్ టైటిల్ను సాధించాలని పట్టుదలగా ఉండగా, 4 సార్లు రొలాండ్ గార్లోస్లో విజేతగా నిలిచిన స్వియాటెక్ 5వ టైటిల్ వేటలో నిలిచింది. ఐపీఎల్లో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ బెర్త్ సాధిస్తుంది. సాయంత్రం జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక
2: యాక్షన్ క్లాసిక్ కల్ప్

0: క్లాసిక్ మెలో డ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవి
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు
4: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
5: సూక్తులతో సుధలు పంచుతూ
4: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
5: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
4: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
5: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
4: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
5: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
4: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
5: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
6: 2, 3, 4, 4, 3, 2, come on, boys!
7: 1, 2,

శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేసీ ఆల్పించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 12 గంటల దాటి 11 నిమిషాలు కూడా దాటి 4 సెకండ్లు. సమయం మరి కోసం ఆగదు కదా చిన్నబాబు అంటారు కదా, ఎస్ ఆగదు. ఆగదు ఏ నిమిషం నీ కోసం అన్నట్టు నిమిషం కదా కదా సెకండ్ కూడా ఆగదు. మీకు తెలుసా కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోయాం కదా, తెలియని విషయాల గురించి ఎన్నిటినో మన ఆర్జిస్ చెబుతూ ఉంటారు. నేను కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాలను తీసుకొచ్చా. అద్భుతమైన నిర్మాణాలు, ప్రకృతి అద్భుతాల గురించి మాట్లాడుకుందాం. అందమైన నిర్మాణాలు, మానవుని చేత నిర్మించినటువంటి అద్భుతమైన నిర్మాణాలలో తాజ్మహల్ ఒకటి. బబ్బబ్బబ్బా, ఈ నిర్మాణాలు సృష్టికి అద్దం పట్టే కట్టడాలు, ఎంతగానో మనల్ని ఆశ్చర్యపరుస్తాయండి. అంతలా ఆశ్చర్యపడాల్సిన అంశం ఏముంది చిన్నబాబు అంటారా, తాజ్మహల్, చైనా గోడ, రోమన్ కొలోషియం, జోర్ధాన్లోని పెట్రా, ఇవి చాలా అద్భుతంగా ఉన్నటువంటి మానవ నిర్మిత కట్టడాలు. మన దేశంలో ఉన్నటువంటి తాజ్మహల్ చాలా అద్భుతమైన కట్టడం, దీని గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఉప్పిన చిత్రం నుంచి ఒక పాట విందామా. ఏ గోషల్ జస్ప్రీత్ ఆలపించిన పాట

మీకు తెలుసా వింటున్నారు విత్యూర్ ఆర్జీ చిన్నబాబు. మానవ నిర్మితమైన అందమైన అద్భుతమైన కట్టడాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మన దేశంలో నిర్మించినటువంటి తాజ్మహల్ గురించి మనం ముచ్చటించుకుంటున్నాం. మన దేశంలోని ఈ తాజ్మహల్ చాలా అద్భుతమైన కట్టడం కదా. ఈ తాజ్మహల్ నిర్మాణం కోసం అన్ని ప్రాంతాల నుంచి తెచ్చినటువంటి సరుకులను తాజ్మహల్ నిర్మాణంలో ఉపయోగించారు. 1000 కన్నా ఎక్కువ ఏనుగులు ఈ భవన నిర్మాణ సరుకులు మోయడానికి ఉపయోగించారట. ముఖ్యంగా రాజస్థాన్ నుంచి స్వచ్ఛమైన తెల్లని పాలరాయిని, పంజాబ్ నుండి పచ్చాని, చైనా నుండి స్ఫటికాను తీసుకొచ్చారు. అంతేకాదండి, టిబెట్ నుంచి మణి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైఢూర్యం, శ్రీలంక నుండి నీలం, అరేబియా నుండి ఎరుపు రాయి తీసుకురాబడ్డాయి. 28 రకాల రత్నాలు, రత్న ఖచ్చితాలు తెల్ల పాలరాయిలో పొదిగబడ్డాయి. ఈ తెల్లని పాలరాయిలో ఈ రత్నాలు, రత్న ఖచ్చితాలు చక్కగా అందంగా డిజైన్ చేసి పొదిగించబడ్డాయి. ₹20,000 పనివారు ఉత్తర భారతదేశం నుండి నియమింపారు. అలా నియమించినటువంటి వారిలో చాలా మంది ఉన్నారండి శిల్పులు. సిరియా, పర్షియా నుండి నగసి వ్రాతకారులు, దక్షిణ భారతదేశం నుంచి చిక్కుడు పనివారు, తర్వాత సిస్టాన్, బలూచిస్తాన్ నుంచి రాతిని కోసేవారు, గోపుర నిర్మాణం కోసం నిపుణులు, ఇంకా 30 మందితో సృజనాత్మకంగా అంటే క్రియేటివిటీ ఉన్నటువంటి వారిని కూడా తెప్పించి ఆ పుష్పాలను చాలా అందంగా చెక్కించారు.

0: വിവിധ ഭാരതി FM 101.3
1: വീണ വേണുവൈന സരിഗമ വിന്നാവാ.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం

ఆకాశవాణి కర్నూలు కేంద్రం వేయంతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. కాసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. అనంతరం వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జరిగిన సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచంతో పాటు అనేక ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక అంశాల్లో భారత్ అమెరికాలకు ఒకే విధమైన ఉమ్మడి ప్రయోజనాలున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ చర్చలు జరగడంతో తాను ఎంతో ఉత్సుకతతో ఉన్నానని, ఈ సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని తనకు నమ్మకం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: We have a very deep, very broad-based cooperation and a relationship that impacts and influences other regions and the world. And that is because we have converging interests on many issues and in many parts of the world. So I look forward to our conversation today. These are complicated times, but strong partners, I'm very confident, will have very open and productive discussions.
0: డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న ప్రగతి గురించి ఇద్దరు సమీక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని రూబియో ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తగా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు ముటెగి, మార్కో రూబియోలు పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాన్షు పాండా భారీ ఆధిక్యం సాధించారు. డైమండ్ హార్బర్ విమెన్స్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా అందిన నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్థైన దేవాన్షు పాండా 31,065 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మి రెండో స్థానంలోనూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన అబ్దుల్ రజాక్ ముల్లా మూడో స్థానంలోనూ, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 4 స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఫాల్టా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 టేబుళ్లపై 21 రౌండ్ల పాటు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. వీబీ జీరాంజీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా, సంస్థ లేదా విద్యా సంస్థలు ఈ చట్టానికి సంబంధించి తమ అభ్యంతరాలను, సూచనలను వచ్చే నెల 21 తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

వికసిత్ భారత్ జీరామ్జీత్ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో కొత్తగా చేర్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ లో ఎబోలా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత పౌరులెవరూ ఆయా దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు లేదా అక్కడికి ప్రయాణించే భారత పౌరులు స్థానిక అధికారులు జారీ చేసిన ప్రజారోగ్య మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని, అలాగే ముందస్తుగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం ఆదేశించింది. భారత్లో ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో డీఆర్సీ, ఉగాండాలో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందినట్లు నివేదికలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా ప్రకటించింది. ఎబోలా వ్యాధి అనేది ఎబోలా వైరస్ కు చెందిన బొండి బ్యూగో వైరస్ వల్ల వచ్చే ఒక రకమైన వైరల్ హెమరేజిక్ జ్వరం. అత్యధిక మరణాల రేటు కలిగిన ఒక తీవ్రమైన వ్యాధిగా దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల సంక్రమించే వ్యాధిని నివారించడానికి లేదా చికిత్స అందించేందుకు ఎలాంటి వ్యాక్సిన్లు గాని చికిత్స పద్దతులు గాని అందుబాటులో లేవు. ఇంతవరకు కాంగోలో ఎబోలా వ్యాప్తి కారణంగా మరణించిన వారి సంఖ్య 2204 పెరిగినట్లు అధికారులు తెలియజేశారు. 867కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఈరోజు రైలు పట్టాలపై జరిగిన శక్తివంతమైన పేలుళ్లలో కనీసం 30 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. పేలుడు సంభవించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పెషావర్ వైపు వెడుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను క్వెటా రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాలు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పగటిపూట తీవ్రమైన వేడి నెలకొంటుందని, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండవేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతుంది. సాయంత్రం 7:30 రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 125వ సంచిక ఈరోజు ప్యారిస్లో ప్రారంభమవుతుంది. నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోటీ ప్రారంభిస్తారు. ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరెవ్ కూడా పురుషుల సింగిల్స్ మ్యాచ్లాడతారు. మహిళల విభాగంలో కోకో గాఫ్ క్రితంసారి ఛాంపియన్ కాగా ప్రపంచ నెంబర్ 1 అరియానా సబలంక కూడా పోటీలో ఉన్నారు.
భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం

విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం భారత పౌరులకు సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై. మీకు తెలుసా వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. మీకు తెలుసా కార్యక్రమంలో మరి మానవ నిర్మితమైనటువంటి అద్భుతమైన కట్టడాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తాజ్ మహల్ అద్భుతమైన నిర్మాణం, ఆగ్రాలో నిర్మించబడింది. చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ని కోసం, వారి జ్ఞాపకార్థ కోసం నిర్మించారు. దీని నిర్మాణ సమయం దాదాపుగా 22 సంవత్సరాలు పట్టింది. 1632లో ప్రారంభమైన తాజ్ మహల్ నిర్మాణం 1653వ సంవత్సరం వరకు పూర్తి చేశారు. ఈ కట్టడం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు తాజ్ మహల్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పించిన పాట.

ప్రకృతిలో ఎన్నో అద్భుతాలలో ఒకటైన కిలిమాంజారో పర్వతం. దీని గురించి కొన్ని ముచ్చట్లు. ఈ కిలిమాంజారో పర్వతం టాంజానియా దేశంలో భూమధ్య రేఖకు సమీపంలో ఉంది. ఈ పర్వతం ప్రపంచంలో గల పర్వత శ్రేణులతో సంబంధం లేకుండా ఒంటరిగా నిలుచున్న అతిపెద్ద అగ్నిపర్వతం. సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో ఉంది ఈ పర్వతం. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నప్పటికీ దీని శిఖరం ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుందట. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఈ మంచు త్వరలోనే కరిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారండి. కదా, మరికొన్ని బడ్జెట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు రోబో చిత్రానికి జయవేద్దాలి చిన్నమయ్య అల్పించిన పాట

0: ఆలోచించుకోండి.
1: ప్రపంచంలోని 7 ప్రధాన శిఖరాలలో ఇది ఒకటి కిలిమాంజరో పర్వతం. ఈ పర్వత ప్రాంతం ఒక జాతీయ ఉద్యానవనం కూడా ఉందండి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఇదే కిలిమాంజరో నేషనల్ పార్క్.
2: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
3: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నాలే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఈరోజు జరుగుతోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం పట్టణాలలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. తిరుపతిలో యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిలోని 8 కేంద్రాల్లో 5096 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. పాకిస్తాన్లో ఘోర దుర్ఘటన జరిగింది. క్వెట్టా ప్రాంతంలోని రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ జవాన్లు వారి కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న రైలు స్టేషన్ సమీపంలోకి రాగానే ఒకసారిగా పేలుడు సంభవించింది. ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తన వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన అధికారులు వెల్లడించారు. దీంతో వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. యుద్దాన్ని ముగించి హార్ముజ్ను తిరిగి తెరవడమే లక్ష్యంగా ఇరు దేశాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరాన్లో పర్యటిస్తున్న తమ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పర్యటన ఫలప్రదంగా ముగిసిందని పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. ఇరువర్గాల మధ్య తుది ఒప్పందానికి దాదాపుగా రంగం సిద్దమైందని పేర్కొంది. ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లలో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఎబోలాపై అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణించవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రతిష్టాత్మక క్లే కోర్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ఈరోజు మధ్యాహ్నం 2:30 ప్రారంభం కానుంది. స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్క్రాస్ మణికట్టు గాయంతో టోర్నీ నుంచి తప్పుకోగా ఓల్డ్ నంబర్ 1 సిన్నర్పై అందరి దృష్టి నిలిచింది. ఇతర 3 గ్రాండ్ స్లామ్లను గెలిచిన సిన్నర్ ఫ్రెంచ్ ఓపెన్ కూడా సాధించి కెరీర్ గ్రాండ్ స్లామ్ను పూర్తి చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. సుదీర్ఘకాలంగా తన 25వ టైటిల్ వేటలో ఉన్న నొవాక్ జోకోవిచ్ మరోసారి పోరాటానికి సిద్దమయ్యాడు. ఐపీఎల్లో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ బెర్త్ను సాధిస్తుంది. సాయంత్రం జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి కార్తీక అంజనా స్వామి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 1:07 దాటి 40 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధీరా కార్యక్రమంలో మనం ఈ రోజున ఏం చెప్పుకుందాం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమం, భద్రత మరియు సాధికారత కోసం పలు ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో అత్యంత ముఖ్యమైన పథకాల గురించి మాట్లాడుకుందాం. ప్రధానమంత్రి ముద్రా యోజన మహిళా పారిశ్రామికవేత్తలు మరియు చిన్న వ్యాపారులు చేసుకునే మహిళలకు 10 నుంచి 20 లక్షల వరకు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిలో వ్యాపార రంగాల నుంచి ఉచితమైన ప్రయాణాలు, పింఛన్లు, ప్రత్యేకమైన పొదుపు పథకాలు చాలానే ఉన్నాయి. వ్యాపార రుణాలు ఉన్నాయి, ఉచిత ప్రయాణాలు ఉన్నాయి, పింఛన్లు ఉన్నాయి, ప్రత్యేకమైన పొదుపు పథకాలు కూడా ఉన్నాయి. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు సిద్ధార్థ రాయ్ చిత్రం నుంచి పాట విందాం.

0: ఆదిత్య 3 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వెన్నెలకంటి గీతం వినేశారు.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:22 వస్తుంది. కాసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. 2 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. ముందుగా

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్దిదారులకు ఆయన ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 106 మంది లబ్దిదారులకు 44,50,000 రూపాయల విలువైన చెక్కులను అందించినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 13,60,00,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేస్తూ,
1: ఏ వారం చూసినా కూడా వారం తిరగకుండా లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన కార్యాలయం దగ్గరికి మనం అందజేస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20-22 నెలలైంది. ఈ 20-22 నెలల్లోనే మనలొక్క నియోజకవర్గంలోనే ఇప్పటికి 13,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేస్తూ ఉన్నాం. ఏ ఆసుపత్రికి వెళ్ళినా మీరు బిల్లులు తెచ్చుకుంటే ఈవేళ మీకు కొంత ఆశ్రయిస్తూ చెక్కులు ఇచ్చి
0: రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 63 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక శాసనసభ్యులు గద్దే రామ్మోహన్తో కలిసి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం అభినందనీయమని తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి పరిధిలో వ్యక్తిగత సంస్థ రుణ దరఖాస్తు డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించేందుకు 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్, మిల్లెట్లు, మష్రూం, తేనె ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇస్తారని వెల్లడించారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులు స్త్రీనిధిని సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో వర్గంతో వినూత్నంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక థీమ్లను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు పట్టణ నియోజకవర్గ పరిధిలోని పరమేశ్వరీనగర్ ట్రంకు రోడ్డు ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులను ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద నెల్లూరు నగరంలో చేపట్టిన అభివృద్ది పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 14 ఉన్నత పాఠశాలలను విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఆధునీకరిస్తామని చెప్పారు. పరమేశ్వరీనగర్లో మైనార్టీ విద్యార్థుల కోసం అన్ని వసతులతో

పాఠశాలలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 39వ వార్డులో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్పొరేషన్ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ను నిల్వ చేసే గోడౌన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిలోని 8 పరీక్షా కేంద్రాల్లో 5096 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీలలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. 10వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని విశ్వవిద్యాలయం తెలిపింది. విశాఖపట్నం జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల విభాగం అధికారులు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 15వ తేదీ నుంచి జులై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి బీఎల్ఓ విధిగా క్షేత్రస్థాయిలో సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి తదుపరి ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్రమోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ముంబైలోని వాంకడే స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

నెక్స్ట్ వేరే లెవెల్లో ఉండాలంటున్నారు. అబ్బో బాగానే ఉందండి అప్పలరాజు గారు. జరుపతులు బుచ్చి గారి కుటుంబ సభ్యులు కొత్తరాల పల్లి నుంచి సందడి సందడికి స్వాగతం అంటున్నారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు, సులోచన కరీంనగర్ నుంచి శుభ మధ్యాహ్నం అందరికీ అంటున్నారు దంపతి వెంకటాచార్య వారి కుటుంబ సభ్యులు. నెక్స్ట్ అల్మాస్ గూడ దమ్మోజీ వెంకటాచారి గారు. ఏంటండి అల్మాస్ గూడ అని పెట్టారు, అల్మాస్ గూడ నుండా? కామర్తి శంకర్ రాజుల నుంచి హాయ్ అంటున్నారు. కొండేటి శ్రీదుర్గ గారు పంపించారు హాయ్ అంటూ. నెక్స్ట్ ఎవరు, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి. ఎస్ హాయ్, మీ పేరండి? అంకయ్య గారా? ఓకే, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సౌదరి సౌదరి అంటున్నారు. గణేష్ రాజు కర్నూలు కాన్పూర్ నుంచి పంపించారు సందడి సందడికి స్వాగతం అంటూ. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. శుభ మధ్యాహ్నం చిన్నబాబు గారు, ఎలా ఉన్నారు? క్షేమమైన సందడి సందడికి స్వాగతం. మహమ్మద్ దినేతుల భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి నాకు అందిన వాట్సాప్ మెసేజ్లన్నీ కూడా ఇవేనండి.

0: ఆంధ్రే సుంద్రిలో
1: ఫస్ట్ క్వశ్చన్, గెట్ రెడీ. నాకు రెక్కలు ఉన్నాయి కానీ పక్షిని కాను, రోజంతా తిరుగుతాను, తిరుగుతూ తిరుగుతున్నాను కదా అని ప్రాణిని కాదు. ప్రాణవాయువునేమీ పీల్చను, ఎక్కడికి వెళ్ళను, కాకపోతే తిరుగుతాను కానీ ఎక్కడికి వెళ్ళను, రోజంతా తిరుగుతాను ఎక్కడికి వెళ్ళను. నేనెవరిని? చాలా ఈజీగా ఉంది కదా, నేను చెప్తుంటే నాకే డౌట్ వస్తుంది. అంటే ఈజీ క్వశ్చన్ అడిగానా ఏంటని. నాకు రెక్కలు ఉన్నాయి పక్షిని కాను, రోజంతా తిరుగుతాను ఎక్కడికి వెళ్ళను, గాలిని నేను పీల్చలేను, ప్రాణిని కాదు, నేనెవరిని? ఆన్సర్ తెలిసిపోయిందా? వెంటనే 0662424 నెంబర్కు వాట్సాప్ చేయండి. సందరే సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన వీటి గీతం వింటున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి

சந்திர சந்திர வின்றாரு வித் ஆர்ஜே சின்னபாபு. సందరే సందరే నాకు ఈజీ క్వశ్చన్ అడిగాను, ఎందుకంటే మన ఆర్టిస్ట్ చాలా మంది అడిగిన ప్రశ్న అనుకుంటాను. ఆ ప్రశ్నలోనే సమాధానం కూడా మీకు దొరికిపోయింది, వెంటనే మీరు క్యాచ్ చేశారని కూడా అనుకుంటున్నాను. ఎవరెవరు పంపించారు చూద్దాం, ఎవరు ఎవరు మీరెవరు చూద్దాం. నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జరిదర్ స్నేహమాన జయనిద్ర రైట్ ఆన్సరే పంపించారండి. మాక్సిమం అందరూ రైట్ ఆన్సరే పంపిస్తారు, తెలిసిన ప్రశ్నే కదా. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కోరి నుంచి రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగనందరాకాల నుంచి మొదటి పాటతోనే 100కి 100 మార్కులు కొట్టేసి వచ్చాను బాబు, బా సూపర్. అయితే నేను పాస్ అయిపోయానమాట. రైట్ ఆన్సర్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు విమానం అంటున్నారు. అబ్బా విమానం తిరుగుతుంది కదా, ఒక చోటు నుంచి మరో చోటుకి వెళుతుంది కదండి. ఒకే ఒక్కడు గారు, అక్కడే ఉంటాను, తిరుగుతాను కానీ అక్కడే ఉంటాను, అక్కడే క్లూ దొరికిపోయింది. కలవందలపాడు నుంచి కాశీమూర్తి జావలి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వంశీ రాజ్ గుంటూరు నుంచి ఏరోప్లేన్ అంటున్నారు. కొండేటి శ్రీదుర్గ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరో అజ్ఞాత శ్రోత పంపించారు ఆన్సర్ మొబైల్ అంటూ. కాళ శ్రీనివాసరావు కోదాడు నుంచి రైట్ ఆన్సర్. ఎమ్ కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, హాయ్ హాయ్ సార్ దిస్ ఈజ్ రాజ్ ఫ్రమ్ ద ఫ్రమ్ కర్నూల్, ఆన్సర్ ఈజ్ రైట్. ఓకే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే చంద్రబాబు గారు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, చాపరాల అరుణ గారు విజయవాడ నుంచి. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఎస్ షరీఫ్ బాబు గారా, షరీఫ్ రైట్ ఆన్సర్ పంపించారు. వీరు ఎక్కడి నుంచి పంపించారు, పంపించలేదు ఆన్సర్. ఓకే అమీదా బేగం గారు, షరీఫ్ గారు, నాగుల్ మీరా వీరంతా పంపించారు. ఎస్ రంభవరం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, పని సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. గుడాఫ్టర్నూన్ చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మహాలక్ష్మి గారు, నారాయణరావు గారు ఫ్రమ్ విజయవాడ మధుర నగర్ రైట్ ఆన్సర్. ఆయన నమస్తే అండి, సందరి సందరికి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ శ్యామల రైట్ ఆన్సర్. ఓకే ఒక్కసారి భోజనం చేశారా సార్? నేను భోజనం చేశానండి. పాలం పొలయాలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు.

రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముజఫర్నగర్ నుండి అనురాధ తులసి రాఘవేంద్ర రామ కార్తీక వెన్నెల ఎస్ మల్ మదన్ కుమార్ గారు రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్న బాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఆశ శ్రీనివాస్ బెంగళూరు. నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్ ఎక్కడి నుంచి పంపించారు, బంద్రపల్లి నుంచి అంకయ్య గారు. అంకయ్య గారు గడ్డం, ఇంటి పేరు గడ్డం అనుకుంటా, రైట్ ఆన్సర్ పంపించారు. జీ రెడ్డి నంజీవ కాలనీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు?

నెక్స్ట్ గణేష్ రాజు శ్రీనివాస్ కాన్పూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు. లతా ఫ్రమ్ ఉయ్యూర్ రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఓకే ఒక్కడు ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్. ఇప్పుడే ట్యూన్ చేశానండి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆహా క్వశ్చన్ అంటే నాకు రెక్కలు ఉన్నాయి పక్షిని కాను, రోజంతా తిరుగుతాను ఎక్కడికి వెళ్ళను, అలానే నేను గాలిని పీల్చలేను ప్రాణిని కాదు, నేనెవరిని? అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జరిదిరి శ్రీభారి జరిదిరి పంపించిన రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. సుదర్శన్ కృష్ణా జిల్లా నుంచి మచిలీపట్నం రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు బెన్నె ఓకే ఆన్సర్ అంటూ మొబైలా కాదండి రిషి గారు. వినయ్ వీరంతా పంపించారు ఆన్సర్ ఎక్కడి నుంచి అనేది పంపించలేదు బట్ రాంగ్ ఆన్సర్ మొబైల్. కొంకాల గ్రామ నుండి అరవింద లహరి గురు వీరంతా పంపించారు రైట్ ఆన్సర్. శుభ మధ్యాహ్నం కాళా శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. తర్వాత సులచిన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు ఓకే 45 డిగ్రీలు ఎండ వేడికి కూడా రెక్క లెక్క చేయకుండా ఎంజాయ్ చేస్తున్నామంటే అది కేవలం సినిమా పాటల వల్లే. అబ్బా సూపర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, రమా గారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఏంటంటే మనం డైలీ రోజు ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో ఎండాకాలంలో ఫ్యాన్ వేసుకుంటాం కదా, అదేనమాట. రెక్కలు ఉన్నాయి పక్షిని కాను, రోజంతా తిరుగుతాను ఎక్కడికి వెళ్ళను, గాలిని పీల్చను బట్ గాలిని ఇస్తాను, నేను ప్రాణిని కాను బట్ అది ఫ్యాన్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్. నేను ఒక పాట వినిపిస్తాను, చిత్రం పేరు గుర్తుపడతారా? ఆల్రెడీ ఒకసారి విన్నారు, ఒకసారి చాలాసార్లు విన్నారు ఈ పాటను. పాట వినిపిస్తాను, సినిమా పేరు పంపించండి చాలు. 0662414 నెంబర్ ఎక్కువ వాట్సాప్ చేయండి. సౌందర్య సౌందర్యం వింటున్నారు వీత్యురాజ్ చిరబాబు. పాట జాగ్రత్తగా వినండి, చిత్రం పేరు పంపించండి.

2:49:17 సాంద్రయ సదరి వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. చిన్నబాబు ఒక పాట ప్లే చేశాడు, అది ఏ చిత్రంలో దాన్ని అడిగాడు, చాలా మంది పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైటర్స్ రే పంపించారండి. ఓ సూపర్, ఆల్రెడీ విన్నారు కదా. అప్పలరాజు గారు పెడన జోగంద్రరావు కాలి నుంచి రైటర్స్ రే పంపించారండి. నెక్స్ట్ చిన్నబాబు గారు, మీరు ప్రోగ్రాంకు రాని రోజుల్లో కూడా ప్రతిరోజు కొంతమంది శ్రోతలు మీ పేరుని స్మరించుకుంటూనే ఉన్నారు. స్మరణకు వస్తున్నాడు ఈ చిన్నబాబు. థ్యాంక్ యూ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. తర్వాత ఎవరు నెక్స్ట్? బన్నే సరోజిని ఫ్రమ్ ఎస్ కృష్ణార నుంచి. ఆన్సర్ రైట్ ఆన్సర్, సూపర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి పంపించారండి అనురాధ, తులసి, రాఘవేంద్ర, రామ, కార్తీక, వెన్నెలపల్లి, మదన్ కుమార్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? మూవీస్ అంటూ పంపించారు కదా బ్రూ, మీ పేరండి? రాజీ ఫ్రమ్ కర్నూలు. రైట్ ఆన్సర్ పంపించారు రాజీ గారు. గోనెంట్ల గ్రామం నుండి లక్ష్మీదేవి గారు పంపించారు. రంగస్వామి శెట్టి, లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. రమ గారు పంపించారు. నెక్స్ట్ అక్కరపాక నుంచి అనమాట రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత జగ్గిపేట నుంచి పంపించారండి పేరు నాగా. రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా, సూపర్. నెక్స్ట్ పని సత్యశ్రీ తినాల నుంచి రైట్ ఆన్సర్. ఎక్కువ సార్లు ప్లే చేశారు కాబట్టి చెప్పారనమాట. అసలు ప్లే చేయని సాంగ్ పెడితే అబ్బో మేమే కాచిరు బాబు, నువ్వు కూడా చెప్పలేవంటారా. కలవదలపాడు నుంచి కాశీ మూర్తి చేయాలి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బ్యాంగ్లో రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ఎస్ ప్రకాష్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పంపించారు గుంటూరు నుంచి వంశీ రాజ్ రైట్ ఆన్సర్.

ఓకే, హ్యాపీ బ్రదర్స్ డే చిరబాబు అంటున్నారు. అవును కదా, ఈ రోజున ప్రపంచ సోదరుల దినోత్సవం. తోబుట్టుల మధ్య అనుబంధాన్ని, ప్రేమను పెంపొందించుకోవడానికి ఈ రోజును కేటాయిస్తారు. కష్టాల్లో తోడుండే అన్నలు, తమ్ముళ్లతో జ్ఞాపకాలు నెమరవేసుకోవడం దీని ప్రత్యేకత. సూపర్, అందరికీ కూడా హ్యాపీ బ్రదర్స్ డే. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు, కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు. రైట్ ఆన్సర్. సూపర్. నెక్స్ట్ హరికృష్ణ గారు పంపించారు నంద్యాల నుంచి. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ చంద్రవర్ధన్ గారు పంపించారండి. ఎస్, కలమందల పాడు నుంచి. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. తర్వాత ఎవరు? హాయ్ అమ్మో, అజ్ఞాత శ్రోత అండి. ఆనంద్ అంటున్నారు. తర్వాత ఎవరు? లతా ఫ్రమ్ ఊయూరు. రైట్ ఆన్సర్. అనంతపురం చర్రద గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ షరీఫ్ బాబు అండ్ వీరు పంపించారు. ఎక్కడి నుంచి? మాధవి, మనవాడు, మా మనవాడు సినిమా పేరు. షరీఫ్ బాబు పంపించారు. కాదండి, నేను చెప్తాను. చంద్రశేఖర్ కొల్లాపూర్, చంద్రశేఖర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి పంపించారు. ఓకే, సాంగ్ వినిపించండి అంటున్నారు. ఏ సాంగ్? బ్రదర్స్ మూవీ ఆన్సర్. బ్రదర్స్ మూవీ పాట వినిపించారు కదా. రామలకోట రవి. రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి బ్రదర్స్ అండి కదా. ప్రపంచ సహోదరుల దినోత్సవం సందర్భంగా వినిపించాను. మహమ్మద్ దీనదుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సవానా పెద్దగూడ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. బ్రదర్స్ మూవీ అంటున్నారు. జరుపుదల బుచ్చయ్య గారు తరలపల్లి హనుమకొండ నుంచి. నెక్స్ట్ అన్నయ్య, గుడ్ ఆఫ్టర్నూన్. బ్రదర్స్ మూవీ అంటున్నారు. వరలక్ష్మి. ఎస్, రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ శశిధర్ రావు. ఎస్, శ్రీధర్ రావు, సారీ, పంపించారండి ఆధ్వర్యం నుంచి. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? బ్రదర్స్ డి నంద్యాల డిస్టిక్ నుంచి పంపించారు అంకయ్య గారు. అంకయ్య గడ్డం అంకయ్య గారు. రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి. రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందపేట నుంచి దంబోజి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీనివాస్ పంపించారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? భాస్కర్ పెడన. రైట్ ఆన్సర్ పంపించారు. కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? ఆర్జిత్ సింహబాబు గారు. పాట చాలా బాగుంది, బ్రదర్ సినిమాలో అది. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. రైట్ ఆన్సర్. మీ యాంకరింగ్ సూపర్ అన్నయ్య, థ్యాంక్స్ అండి. కర్నూలు ముజఫర్నగర్ నుంచి అనురాధ, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెన్నెలమల్లి, మల్లి మదన్ కుమార్ గారు. వెన్నెలవల్లి మదన్ కుమార్ గారు పేరు బాగుంది కదా. నెక్స్ట్ ఎవరు? ఆన్సర్ బ్రదర్ అంటున్నారు. ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ నంద్యాల జిల్లా నుంచి. పాలెం పోలయ్య ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నార్కటిపల్లి నుంచి నెమ్మారి గ్రామం నుండి పొన్నం వెంకటేశ్వరంలో. రైట్ ఆన్సర్. తర్వాత ఆల్కాస్ గూడ నుండి దంబోజు నవీన్ చారి. ఎస్, దమ్మచు, త్రిలోక్, నెహాన్, సౌమ్య పంపించారు. రైట్ ఆన్సర్. నమస్కారం చిన్నబాబు గారు. రంగారెడ్డి జిల్లా ఏకలయనగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర. రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామచరణ్, హేమ. రైట్ ఆన్సర్. లక్ష్మీ ఫ్రమ్ ఒడియంపేట నుంచి. రైట్ ఆన్సర్. తర్వాత ఈ అజ్ఞాత శ్రోత ఎవరు సార్? చిన్నబాబు వచ్చినప్పుడే వస్తారు ఈ అజ్ఞాత శ్రోత. ఏమో, నాకెలా తెలుస్తుందండి అప్పలరాజు గారు. ఏమో గుర్ర మెగరావచ్చు అన్నట్టు నాకు తెలియదు ఎవరు. కడప జిల్లా నుంచి ముద్దునూరు ఆనంద్ నాకు తెలియదు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెడ నుంచి ప్రభాకర్ గంగాభవాని. రైట్ ఆన్సర్. కొండేటి శ్రీదుర్గ గారు. రైట్ ఆన్సర్. గవర్నర్పేట నుంచి పంపించారు విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? మంగళగిండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు. రైట్ ఆన్సర్. చిన్నబాబు గారికి శుభ మధ్యాహ్నం సార్ అంటూ పంపించారండి సంతోష సుప్రియ. ఎస్, భౌరంపేట, హైదరాబాద్ భౌరంపేట నుంచి. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఆన్సర్ చెప్పాను కదా బ్రదర్స్ అని. రైట్ ఆన్సర్ పంపాను మీకు అందరికీ కూడా. కంగ్రాచులేషన్స్. సౌందర్య సౌందర్య వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. మరి ప్రశ్న అడగాలి కదా, గెట్ రెడీ. శ్రీనాథుడికి కవి సార్వభౌముడు అనేటటువంటి బిరుదు ఉంది. పోతనకు సహజ కవి అనే బిరుదు కూడా కలదు. శ్రీనాథుడికి కవి సార్వభౌముడు, పోతనకు సహజ కవి. మరి వేమనకు కల బిరుదు ఏమిటి? బిరుదుల గురించి

మాట్లాడుకుంటున్న మనం శ్రీనాథుని బిరుదు తెలుసు, పోతన బిరుదు తెలుసు, మరి వేమన బిరుదు ఏమిటో మీరే చెప్పండి. 0662484114 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సాందరే సాందరే వింటున్నారు వి తీవ్ర ఆర్జే చిన్నబాబు. రంజిత్ మహాలక్ష్మి ఆలపించిన అతడు చిత్రం నుంచి సిరివెన్నెల గీతం.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి కెనడాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, భారత్, కెనడా మధ్య సయోధ్యను పెంపొందించేందుకు ఆయన ఒట్టావా, టొరంటోల్లో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి పరిధిలో డిజిటల్ రుణ సదుపాయాన్ని నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ది పనులను పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద నెల్లూరు నగరంలో చేపట్టిన అభివృద్ది పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు విజయవాడలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 63 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఈరోజు

అందజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలోని 25 వేల మందితో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఈరోజు జరుగుతోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రముఖ అభ్యుదయ రచయిత, విమర్శకుడు డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం పట్ల సిపిఐఎం రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేసింది. విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులై అధ్యాపక వృత్తిలో స్థిరపడినప్పటికీ గేయకవిత్వం రచనలో కృషి చేశారు. ఆయన మృతి సాహిత్య రంగానికి తీరని లోటని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ముంబైలోని వాంకడే స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏమండోయ్ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా. అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: స్టూడియోలో సమయం చూస్తే 3:04 దాటి 5 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సాందరే సాందరి వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. సాందరే సాందరిలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడండి, మరి శ్రీనాథుడి బిరుదు పోతన బిరుదు కూడా చెప్పేశాడు, బట్ వేమనకు గల బిరుదు ఏమిటి అని అడిగాడు కదా. వేమనకు ఒక బిరుదు ఇచ్చారు కదా, ఆ బిరుదు ఏమిటి తెలిసిపోయిందా? 0662441 నెంబర్కి వాట్సాప్ చేయమని అడిగాను.

మన ఫ్రెండ్స్ కొంతమంది పంపించారండి. చిన్నబాబు గారికి శుభ మధ్యాహ్నం సార్. హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష సుప్రియ పంపించారు. ఓహోహోహో, కొంచెం దగ్గరగా వచ్చారండి. ఎస్ కరెక్టే, రైట్ ఆన్సరే. అప్పల రాజు గారు పెడన జోగనాథరావు గారి నుంచి రైట్ ఆన్సరే పంపించారండి. తర్వాదయ్య వారు తమిళనాడు దొడ్డబల్లి గ్రామం నుంచి శ్యామలరాణి ప్రకాష్ రాజ్ బ్రదర్స్ వీరు పంపారు. కొత్తగా వస్తున్నటువంటి శ్రోతలండి, నూతనంగా వస్తున్న ఈ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. వివిధ భారతి కార్యక్రమాలు అన్నీ వినండి, రోజు ఇలాగే వాట్సాప్ చేయండి. బ్రదర్స్ అంటూ ఓకే ఆన్సర్ కూడా పంపించారండి. బ్రదర్స్ అంటూ హైదరాబాద్ గణేష్ వేదవతి బ్రదర్స్ అంటూ పంపించారు. ఇప్పుడు నెక్స్ట్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు, ఎస్ వీరంతా పంపించారు. రైట్ ఆన్సర్ సూపర్. అందరికి తెలిసిన ప్రశ్న అడిగాను అనుకుంటే నేను కూడా. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి ముజఫర్ నగర్ నుంచి కార్తీక్, వెన్నెలపల్లి తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. జీరెడ్డి నంజీవకాల నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి రాజు రైట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి బుద్ధనూరు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎస్ నిత్య సంతోషిణి సుమలత, సంతోష్ కుమార్, రాంపురం నుంచి కట్ల సతీ సుమలత వీరంతా పంపారు రైట్ ఆన్సర్. వంశీ రాజగుండూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, సూర్య బ్రదర్స్ మూవీ బికాస్ ఆఫ్ ద టుడే ఈజ్ ద బ్రదర్స్ డే.

ఎస్ కదా బ్రదర్ అంటున్నారు. రాజీ ఫ్రమ్ కర్నూలు నుంచి. రాజీ గారు మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సుదర్శన మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, హరికృష్ణ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. కల్వందలపాడు నుంచి కాశీమూర్తి చావలి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు రైట్ ఆన్సరే. మహమ్మద్ ఇనైతుల్లా భవనిపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పాలంపాలయ ఆలగడ్డ నందినిధుల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నమస్తే చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి మామాపురం నుంచి రైట్ ఆన్సర్. గంగా భవాని ప్రభాకర్ పెడల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వినుకొండ నుండి పంపించారు సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, బిజిలి వెంకటేశ్వర శ్యామల ఏకలయ నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కనకారావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు కొండిటి శ్రీదుర్గ గారు. ఎస్ గవర్నర్పేట నుంచి విజయవాడ రైట్ ఆన్సర్ పంపించారు. నరకటిపల్లి మండలం నుంచి నెమ్మాని గ్రామం నుండి ఎస్ పొన్నం వెంకటేశ్వర హేమలత రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. తర్వాత లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. కేదరి విరోజ్ రాజల మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గోర్లకాందొడ్డి నుంచి పొత్తింటి ఎల్లయ్య ఎల్లప్ప సారీ జయమ్మ రమేష్ బాబు సుమలత పేరు బాగుంది కదా ఎల్లప్ప. చంద్రశేఖర్పూర్ విలేజ్ నుంచి వనపర్తి డిస్టిక్ నుంచి పంపించారండి. మీ పేరు చంద్రశేఖర్పూర్ విలేజ్ నుండి వనపర్తి డిస్టిక్ నుంచి. ఆన్సర్ ఏంటి, చంద్రశేఖరా, శేఖర్పూర్ విలేజ్ నుంచా. మీ పేరు చంద్రశేఖర్, ఊరి పేరు శేఖర్పూర్ విలేజ్, వనపర్తి జిల్లా ఇదన్నమాట. కామాలు పోలీస్ స్టాపులు కొంచెం స్పేస్ ఇస్తే బాగుంటుందేమో, కన్ఫ్యూజ్ అవుతుంది. ఎస్ అంకియ గడ్డం వీరు పంపించారు రైట్ ఆన్సర్. బందరుపల్లి నుంచి పంపించారండి వీరు, నెల్లూరు జిల్లా. రైట్ ఆన్సరే పంపించారండి. నెక్స్ట్ ఎవరు పంపించారు, హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. నాకార్జు లక్ష్మి ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కాళ శ్రీనివాసరావు పంపించారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దమ్మోజీ వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. ఖమ్మం డిస్టిక్ నుంచి పంపించారు ఎవరు, రబ్బవరం నుంచి అనమాట. ఎస్ అమీధా బేగం గారు, నాగుల్ మీరా గారు అండ్ రజయ గారు. షరీఫ్ బాబు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, శ్రీవస్త కాన్పూర్ నుంచి గణేష్ రాజు రైట్ ఆన్సర్ పంపించారండి వీరు కూడా. భీమేశ్వరరావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివన్వి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దమ్మోజీ వెంకటాచారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. మరలా పంపారు మీరు. జాపా భువనేశ్వర్ భూలక్ష్మి వెల్లెల్లు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సభానా ఎస్ పెద్దగూడెం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, తరాలపల్లి నుంచి జరుపతి లభిచి గారు రైట్ ఆన్సర్. నన్ను నుండి శోభరాణి సాగర్ చాందిని అవినాష్ రియన్ సృత్విక ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ తిరుపతి నుంచి పంపించారు దేవసేన రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి పంపించారు బాలాజీ నగర్ నుంచి పంపించారండి వీరు మాలంబి గారు రైట్ ఆన్సర్ పంపించారండి వీరు కూడా. తర్వాత రమా గారు పంపించారు రైట్ ఆన్సర్ అంకరపాక నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం, డెడికేట్ టు చిన్నబాబు సార్ అట. ఏమిటది, కడప వినయ్ గారా, ఏం డెడికేట్ చేస్తున్నారండి నాకు ఆన్సర్నా. దస్తగిరి సంధ్య గారు రైట్ ఆన్సర్. అజ్ఞాత శ్రోత కాలేజీ టైంలో మిమ్మల్ని ఇష్టపడి అబ్బో శాంతినగర్ ఒకే ఒక్కడు ఏమండి ఎలా అంటున్నారు, ఆ అజ్ఞాత శ్రోత ఎవరు నాకు తెలియదండి. నెక్స్ట్ మహమ్మద్ చరిత్ర శ్రీమారు చరిత్ర పంపించారు రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ రైట్ ఆన్సర్. సందేశ సదరికి స్వాగతం అంటున్నారు ఎస్ రైట్ ఆన్సరే. అసలు ఆన్సర్ ఏమిటి, వేమనకు గల విరుదు ప్రజాకవి రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.

హిందులు ఆ గల్లాలను గుర్తుపెట్టి వారి పేర్లు పంపాలని కోరుచున్నాను. సినిమా పేరు, చిత్రం పేరు కూడా తెలిస్తే చాలా మంచిది. చిన్నబాబు ఇట్టి కిరికిరిలు ఏదో పెడతాడు, ఏదో తెలియని పాట వినిపిస్తాడు. అబ్బబ్బా, ఇదంతా తొండి అంటారా? కాదు కాదు, ఈ కొత్త కొత్త పాటలు, మీరు వినిన పాటలు కాస్త పరిచయం చేస్తూ ఉంటున్నాను. అసలు నైట్ పూట వినిపించిన రాగాలు వింటున్నారో లేదో, ఎందుకని మంచిదే. ఈ పాట జాగ్రత్తగా వినండి. సినిమా పేరు చెప్పండి, సింగర్స్ పేరు చెప్పండి. వింటున్నవండి, వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరే సందరే వింటున్నారు. వీతి రాజ్య చిన్నబాబు.

सैया रे सैया, सैया सैया सिनेमा पेरु चप्पंडय्या, సింగర్స్ పేరు సినిమా పేరు చెప్పమని ఒక పాట వినిపించారు. ఎంత చక్కగా ఉందండి ఈ పాట, ఎప్పుడైనా విన్నారా? వినలేదా? సరే ఎవరెవరు పంపించారు చూద్దాం. వినే ఉంటారు, చాలా మంది పంపించారు కదా. అప్పలరాజు గారు పెద్దల జోగరదర కలిసి రాజేష్, ఎంఎం శ్రీలేఖ అబ్బా కాదు, కేదరి గిరీష్ రాజనపల్లి నుంచి యోగి అంటున్నారు, అదే వేమన బిరుదుగా యోగి అంటున్నారు, ప్రజాకవి ప్రజాకవి అంటున్నారు, బెంగళూరు కన్నోతుల సునీల్ లక్ష్మీరెడ్డిపల్లి మండలం అన్నమేజర నుంచి. ఆ ప్రశ్నకు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మాధురి అంటున్నారు, గీతా మాధురినా? గీతా మాధురి ఎంత మెలోడీస్గా పాడారా. ఎస్ మాధురి అంటున్నారు కొంకల గ్రామం నుండి. అరవింద లహరి గురు కాదు, నేను చెప్తాను. నెక్స్ట్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, లోకేష్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, సినిమా పేరు చెప్పండి. పర్వాలేదండి జయలక్ష్మి గారు, కరకరా పెడన. కృష్ణ అని పంపించారు, నీలిమ అంటున్నారు కాదు. ఎస్ కాళ శ్రీనివాసరావు, శైలజ, రేణుశ్రీ, సాయి, మనోజ్, ఓ మహేష్, మహేశ్వరరావు, పవన్, బాలు, లక్కీ, కోదాడ. వావ్ సూపర్ అండి, ఎలా తెలిసింది మీకు? రైతాశ్రీ పంపించారు వీళ్ళు. నెక్స్ట్ అబ్బో ఎవరు వీళ్ళు, రైట్ ఆన్సర్ పంపించారు టుడే, పేరు చూడాలంటే పైకి రాజీ ఫ్రమ్ కర్నూల్, రాజీ గారు మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు కర్నూల్ నుంచి, సూపర్. ఇప్పుడు ముజఫర్నగర్ నుంచి మదన్ కుమార్, అనురాధ గారు పంపించారు, కార్తిక్ వెన్నెల అంటున్నారు, రమ కార్తిక్ కాదండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సాంగ్ కూడా ఫస్ట్ టైం వింటున్నాను, సూపర్ కదా పాట కదా, ఫ్రమ్ శ్రావణి అనంతపూర్ నుంచి, సూపర్ అండి పాట బాగుంది, నేను చెప్తాను డీటెయిల్స్ డీటెయిల్డ్గా. నమస్తే ఆర్జి చిన్నబాబు గారు, ఆన్సర్ అయితే మాకు తెలియదు, చెప్పండి ప్లీజ్. అద్భుతమైన పాట వినిపించారు చిన్నబాబు గారు కదా, ఎరవెలి సీతమాక్ష అమలాపురం నుంచి. అవునండి ఇలాంటి పాటలు చాలా మిస్ అవుతున్నాం, చిన్నబాబు వచ్చినప్పుడే ఈ పాటలు మీరు అందంగా వింటారు. సరే తర్వాత ఎవరు చూద్దాం. నార్కెట్పల్లి మండలం నెమ్మరి గ్రామం నుంచి పూర్ణ వెంకటేశ్వర హేమలత గారు పంపించాడు, ఈ పాట ఇప్పుడే వింటున్నామండి కదా. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు, ఎలా తెలిసిపోయింది. పాలంపాళ్ళి ఆళ్ళ గారు నందినేద నుంచి పంపించారు రైట్ ఆన్సర్, కొబ్బరి మట్ట అంటున్నారు హరికృష్ణ నందిన నుంచి, కాదండి నేను చెప్తాను. నన్ను నుండి శోభననే సాగర్ వారి కుటుంబ సభ్యులు కే రైట్ ఆన్సర్ పంపారండి మీరు కూడా. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్, ఎలా తెలిసిపోయిందబ్బా. గన్నవరం నుంచి ఎవరు, శ్రీనివాస్ గన్నవరం నుంచి తిరుపతి రైట్ ఆన్సరే పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం. గోర్లఖాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప, జయ ఎల్లప్ప అండ్ జయమ్మ, రమేష్ బాబు, హేమలత రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొండేటి శ్రీదుర్గ గవర్నర్పేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్ కాను నుంచి తాతారావు గారు, నీ వల్లే మూవీ పాడినవారు చరణ్ సురలతట కాదు, చెప్తారండి తాతారావు గారు. మేమెప్పుడు వినలేదు చిరుబాబు గారు, దమ్మోజి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు, మేమెప్పుడు వినలేదు చిరుబాబు గారు, దయచేసి మా ఊరి పేరు కూడా చదవండి, చిత్రాల గ్రామం చందనపేట మండలం. ఓకేనా, అందరికి తెలిసిపోయింది పాట ఏ సినిమాలో, ఇది సినిమా పాటేనా అబ్బో డౌట్ వస్తుంది కాశీమూర్తి జావల నుంచి. లేదండి చాలామంది పంపిస్తున్నారు సినిమా పాటే. కేదరి విరేశ్వరాజుల మండలి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సబానా పెద్దగూడెం నుంచి ఆన్సర్ వచ్చేసి ఓ రైట్ ఆన్సరేనే అండి, ఈ సాంగ్ ఎప్పుడూ వినలేదు చిన్నబాబు అంటున్నారు సులోచన కరీంనగర్ నుంచి. చాలా బాగుంది కదండి, మంచి పాట మీకు పరిచయం చేశాను. మామూలు జీరిధర శ్రీమారి జీరిధర పంపించారు రైట్ ఆన్సర్, పి సుశీలట, ఎస్వి వారట కాదండి, గణేష్ రాజు శ్రీనివాస్ కాన్పూర్ నుంచి, నేను చెప్తాను. నెక్స్ట్ రమా గారు పంపించారు అక్కరపాక నుంచి రైట్ ఆన్సర్, ఆహా కాదు.

కాదు ఆన్సర్ లేడీ సింగర్ తెలియట్లేదు, కృష్ణ చైతన్య అంటున్నారు. కాదండి, చంద్రశేఖర్ అండ్ విలేజ్ షేకాపూర్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అప్పలరాజు గారు. ఓ సూపర్, మీరంతా నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. ఉప్పొందింది సార్ అటు. ఓకే, అందుకని అందరూ గ్రూపులో గుసగుసలు జరిగింటాయి, అందరికి తెలిసిపోతుందంట. కడప నుంచి వినయ్ డెడికేట్ టు చిన్నబాబు సార్. ఏంటది ఈ పాట నాకు డెడికేట్ చేస్తున్నావా? ఓకే, నెక్స్ట్ హరికృష్ణ అంటున్నారు, నంద్యాల నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. సింగర్ హరికృష్ణ అంటున్నారు నంద్యాల నుంచి. నీలిమలై సినిమా పేరు నీలిమలై. సింగర్స్ వచ్చేసి ఎవరెవరు అంటే చెప్తాను. వావ్, ఇంకొన్ని మెసేజ్లు ఉన్నాయి చూస్తాను తర్వాత, ఈ డీటెయిల్స్ మీకు చెప్పిన తర్వాత ఎవరెవరు పాడారు అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇంకెవరు పంపించకండి. ఎస్, ఈదర లోకేష్, ఎస్ పప్పుల స్పందన, వీరిద్దరు పాడారు నీలిమలై సినిమాకు. సంగీతం వచ్చేసి వందే మాతరం శ్రీనివాస్. ఇంకొన్ని వాట్సాప్లు ఉన్నాయి చూద్దాం, మెసేజ్లు ఉన్నాయి చూద్దాం. దమ్మోజి వెంకటేశారి వరలక్ష్మి, దమ్మోజి కృష్ణమ్మ గారు చిత్రియాల చందంపేట మండలం నల్గొండ జిల్లా నుంచి పంపించారు. స్పందన అంటూ పంపించారు. వావ్ సూపర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవర నుంచి, సూపర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మదీనేతల భవానీపేట గ్రామ కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇక అందరికీ ఆన్సర్ చెప్పాను, మీరు ఇంకా పంపకండి. మరహారి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. జప భువనేశ్వర్ భూలక్ష్మి ఇళ్ళ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఇంకెంతవరకు నాకు అందని రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఒకరినొకరు అడుక్కొని అడిగి ఫోన్ చేసి కాల్ చేసి అడిగి అనంతనాగ్ తివేణి మణి దీప, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. తెలుసుకోవడంలో తప్పలేదండి, నాకు కూడా తెలియని విషయాలు నేను చాలా వరకు అడుగుతుంటాను, తెలుసుకుంటాను. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సౌందర్య సందరి వింటున్నారు వితివరాజీ చిన్నబాబు స్టూడియోలో. సమయం చూస్తే 3:23 దాటి 40 సెకండ్లు. మరో ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రశ్న ఏమిటి అంటే, నాకైతే కాళ్ళు లేవు కానీ అందరు నన్ను కొండెక్కింది అంటారు. చాలా గట్టిగా చెప్పాను. నాకైతే కాళ్ళు లేవు కానీ అందరు నన్ను కొండెక్కింది అంటారు. మరి నేను ఎవరిని? ఆన్సర్ తెలిసిపోయిందా? 0662488114 నంబర్కు వాట్సాప్ చేయండి. సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. ప్రశ్న మరోసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నాకైతే కాళ్ళు లేవండి, అందరూ నన్ను కొండెక్కింది కొండెక్కింది అంటారు. నేను ఎవరిని? ఆన్సర్ తెలిసిపోతే 0662488114 నంబర్కు వాట్సాప్ చేయండి. కార్తీక్ బెంగళూరు సినిమా ఆలపించిన యోగి చిత్ర నుంచి పాట చంద్రబోసు గీతం.

స్టూడియోల సమయం చూస్తే 3:29 దాటి 5 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరి వింటున్నారు వీ తివరాజ్ చిన్నబాబు. సందరిలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు కదా, నాకు కాళ్ళు లేవు అందరూ నన్ను కొండెక్కింది అంటారు. అసలు కాళ్ళు లేకుండా కొండెట్ ఎక్కింది చిన్నబాబు కదా? అవును అంటారండి. ఎవరో పంపించారు చూద్దాం. అనంత నాకు తెలియండి నిఖిల్ మణిదీప ఎస్ ముద్దునూరు నుంచి రిటర్న్ సరే పంపించారండి. ఇది చాలా మందికి తెలిసిన ఆన్సరే అనుకుంటా. వావ్ సూపర్, అర్ధ సెంచరీ దాటిపోయింది. సో రమా గారు పంపించారు అక్కడిపక్క నుంచి రైట్ ఆన్సర్. మూల కోటేశ్వరరావు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మామా జయనిధిని శ్రీ భార్య జయనిధిని పంపించారు రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రతిటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు వేడపాలెం రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పని సత్యశ్రీ తిరునాల నుంచి రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి రాజు నిజామాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతమహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం ఎవరై ఉంటారు. నెక్స్ట్ అరవింద లహరి గురు వీరంత పంపించారు కొంకాల గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా షేరుపల్లి గ్రామం నుంచి శ్రీరామ్ రంగాపురం మండల్ సుజాత ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్. వీరు కూడా కొత్తగా వస్తున్నటువంటి శ్రోతలండి. వివిధ భారతి కార్యక్రమాలు వింటూ ఉండండి, మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి, మా ప్రోగ్రామ్స్ వింటూ మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. నూతనంగా వస్తున్న శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. కొండారెడ్డి సిద్ధపట మండలం కడప జిల్లా నుంచి పంపించారు. ఓ చెప్పులట, అంతేలే చెప్పులు అక్కడే ఉంటాయి కదా, మనం కొండెక్కినప్పుడే అవి కూడా కొండెక్కుతాయి. సూపర్ రెడ్డి మీరు కొండారెడ్డి సిద్ధపట మండలం నుంచి, నేను చెప్తాను ఆన్సర్. నెక్స్ట్ కోట శ్రీమన్నారాయణ మూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుంచి రేడియో మిత్రులకు శుభదినం రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా గొల్లెపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్ రైట్ ఆన్సర్. హరికృష్ణ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ దినేతుల భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తిరుపతి నుంచి పంపించారండి శ్రీనివాస్ ఎస్ గన్నవరం.

గన్నవరం అనేది ఇంటి పేరండి. రైట్ ఆన్సర్ పంపించారండి వీరు. నెక్స్ట్ నీలిమా మాధవి మైలవరం, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నీలిమా మాధవి కూడా కొత్తగా వస్తున్నటువంటి శ్రోతలు, స్వాగతం సుస్వాగతం అండి మీకు కూడా. నాయకటి మండలం నెమ్మని గ్రామం నుండి పొన్న వెంకటేష్ హేమలత గారు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సాంబశివరావు గారు పెడన రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. వీర కనకారావు గారు పంపించారు పార్వతి వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్. శ్రీను అండ్ ఐరాల చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. వీరు కూడా కొత్తగా వస్తున్నటువంటి శ్రోతలు, 15 తారీఖు పంపించారు, మళ్ళీ ఇప్పుడు పంపించారు. నెక్స్ట్ గణేష్ రాజు శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్ కాన్పూర్, కోనాపూర్ నుంచి. కాన్పూర్ అనకూడదు, కోనాపూర్ అనమన్నారు కదా. ఎస్. నెక్స్ట్ ఎవరు పంపించారు, వినయ్, వినయ్ రెడ్డి, వినయ్ ఉత్తమ్ రెడ్డి గారంట. ఓకే. శ్రీలేఖ రైట్ ఆన్సర్ పంపించారు వీరు. క్లాక్ కడప నుంచి పంపించారండి వీరు. నెక్స్ట్ ఎవరు, మా మెసేజ్లు 3 భాగాలు అయినాయండి. అవునా, ఎందుకలా? దమ్మోజు మధునసు, ఆహా, మధుసూదనచారి శ్రీవాణి, దమ్మోజు రవీంద్రాచారి రాధిక, దమ్మోజు నవీన్చారి సౌమ్య, దమ్మోజు శ్రీలోక్ నిహాన్. మీరే 3 సార్లు పంపిస్తున్నారా? ఏమో మరి 3 భాగాలని అంటున్నారు. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ రైట్ ఆన్సర్. కలవందలపాడు నుంచి కాసి ముత్తుజావలి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరండి, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే. నెక్స్ట్ ఎవరు చూద్దాం. హాయ్ అంటూ శ్రీకాకుళం జిల్లా నుంచి పంపించారు, అప్పాపురం గ్రామం నుంచి బట్ట సూర్యరావు గారు, మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, తర్వాత ఎవరో చూద్దామండి. చిరుబాబు గారు కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. రేడియో మిత్రులకు శుభదినం అంటూ పారిపల్లి సువర్ణరేఖ రాజ్విక వేద్విక పంపించారు పారిపల్లి. వీరు కూడా కొత్తగా వస్తున్న శ్రోతలు ఏమో, స్వాగతం అండి సుస్వాగతం. నాకైతే ఫస్ట్ మెసేజ్లా కనిపిస్తుంది ఇక్కడ. మై నేమ్ ఈజ్ సుభాషిణి ఫ్రమ్ కర్నూల్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ విలేజ్ శాఖాపూర్ వనపర్తి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. జప భువనేశ్వర భూలక్ష్మి విలేల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శభానా గారు పెద్దగూడెం నుంచి విలేజ్ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. రామలకోట నుంచి రవి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గోర్లకాందొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప, ఎస్ జయమ్మ, రమేష్ బాబు, సుమలత రైట్ ఆన్సర్ పంపించారు. ఎలా ఉన్నారు, భోజనం తిన్నారా అంటూ పంపించారు. కొడుమూరు నుంచి నాగెళ్ళ విశ్వేశ్వరయ్య, రఘుపతి, వీరంత, ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. హాయ్ చిన్నబాబు గారు నమస్కారం అండి అంటూ రంగారెడ్డి చిలేకలేవ నగర నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల రైట్ ఆన్సరే పంపించారండి. టైప్ చేస్తూ ఉన్నారు వీరు. కొత్తగా వస్తున్న శ్రోత ఎవరు ఎవరంటే రాజ్విక వేద్విక సువర్ణరేఖ. నెక్స్ట్ హాయ్ చిన్నబాబు గారు కొడుమూరు నుంచి, చదివాను కదా ఇది. నెక్స్ట్ నెల్లూరు నుంచి పంపించారు క్లాక్ అంటున్నారు సుచిత్ర గారు. కాదండి నేను చెప్తాను, ఆన్సర్ వచ్చేసింది, ఇంకా కొన్ని ఉన్నాయి కండి, రావట్లేదేంటి. 13 వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయని ఉంది. ఓకే, కింద ఉన్నాయా. ఓకే. అప్పలరాజు గారి పెడన జోగానంద రేఖ నుంచి రైట్ ఆన్సర్. కేదరి వీరేశ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్. కనకారావు పెడన రైట్ ఆన్సర్. శాంతిరేఖ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. మంగళగిరి జయలక్ష్మి గారు రైట్. కాళ్ళ శ్రీనివాసరావు గారు రైట్ ఆన్సర్. జయలక్ష్మి గారు ఒకటి రైట్ ఆన్సరే. తర్వాత సులోచన కరీంనగర్ నుంచి. నెక్స్ట్ రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ, వెన్నెలపల్లి తులసి, రామ కార్తిక్, వీరంతా ముజఫర్ నగర్ కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. రాజా ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్. దక్ష ఫ్రమ్ విజయవాడ ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. వీడికి కొత్తగా వస్తున్న శ్రోతలు స్వాగతం సుస్వాగతం అండి. చందంపేట మండలం నుంచి దమ్మోజీ వెంకటాచారి గారు, వరలక్ష్మి వెంకటాచారి గారు, వీరంతా నల్గొండ చెరు చందంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కొండెటి శ్రీధర్గ గారు రైట్ ఆన్సర్. అవి ఆన్సర్స్ అన్నీ చదివేశారండి, ఎవరు కూడా మిస్ అవ్వలేదు. ఎవరెవరు పంపినా కానీ నా మెసేజ్. కర్నూలు నుంచి గొనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి వీరంతా పంపించారు. లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజా. ఓకే రాజీ. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఆన్సర్ వచ్చేసి నాకు కాళ్ళు లేవు, అందరూ నన్ను

కొండెక్కింది అంటారు, నేనెవరిని, దీపం కొండెక్కింది అంటారు కదా, ఆన్సర్ వచ్చేసి దీపం అండి. రైట్ ఆన్సర్ మెంబర్ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. చిన్నబాబు ఒక పాట వినిపిస్తాడు, సుశీలమ్మ లెజెండరీ సింగర్ సుశీలమ్మ గారితో కలిసి పాడిన ఆ గాయకుడు ఎవరు? ముందు పాట వినిపించు చిన్నబాబు అంటారా? పాట వినండి, సుశీలమ్మ గారితో కలిసి పాడినటువంటి ఆ సింగర్ ఎవరు చెబితే సరిపోతుంది. వెంటనే పాట వినేసేయండి, ట్యూన్ చేసి వినండి. వివిధ భారతి FM 101.3 MHz పై సౌందర్య సందర్భ విత్ రాజ్య చిన్నబాబు.

పాట జాగ్రత్తగా వినండి, సింగర్ వాయిస్ గుర్తుపట్టండి, తెలిస్తే సినిమా పేరు కూడా పంపండి. నా పేరైతే చదవలేదంటున్నారు సులోచన గారు కరీంనగర్ నుంచి.

పాట విన్నారు కదా, ఆ పాట సుజలమ్మ గారితో కలిసి పాడిన సింగర్ ఎవరు అని అడిగాను. ఎవరెవరు? సులోచన గారు చదివేనేమోనండి, మీ పేరు చదవలేదని పంపించారు. కనకారావు పేడ నుంచి పంపించారు. వావ్, ఓ సూపర్ అండి, మీరు ఎలా, మీకు ఎలా తెలిసిపోయింది? కనకారావు గారికి తెలిసిపోయిందండి ఆన్సర్. అప్పలరాజు గారు పేడ జోగరంద్రరావు కలిసి పేరైతే టైప్ చేసి పెట్టుకున్నారు. పాలెం పోలయ్య రామానాగ్ గారు, వేటపాలెం నుంచి రామానాగ్ గారు బడు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కేదర్ ఈరోజు రాజమండ్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రమా గారు అక్రపాక నుంచి రైట్ ఆన్సరే పంపించారు. మహా కాదు, మహమ్మద్ రఫీ అంటున్నారు. నెక్స్ట్ విజయవాడ ఆన్సర్ ఈజ్ ఐ డోంట్ నో. దక్ష గారు పంపించి ఐ డోంట్ నో అంటున్నారు. కొత్తగా వస్తున్నారు శ్రోత అండి వీరు, నేను చెప్తానండి. నెక్స్ట్ ఎవరండి మీ పేరు? లోకేష్ స్పందన తిరుపతి నుంచి పంపించారండి. పేరు చూడాలంటే పైకి వెళుతుంది. దేవసేన తిరుపతి నుంచి ఇప్పుడు టైప్ చేశారు. ఆయ్ చిరుబాబు గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ

నగరం చూపించలేదు వెంకటేశ్వర శ్యామల గారు. సమాధానం చెప్పేస్తారు మరి, ఇది సినిమా పాట వచ్చేసి పాడిన సింగర్ పేరు వచ్చేస్తారు చెప్తారు. ఓకే రైట్ ఆన్సర్ పంపారండి మీరు, సూపరో. మహమ్మద్ రఫీ అంటున్నారు శాంతి నగర్ నుంచి ఒకే ఒకడు కాదు, ఆశ శ్రీనివాస్ బెంగళూరు ఎస్పీ బాలు అంటున్నారు కాదు నేను చెప్తాను. మై నేమ్ ఈజ్ సుభాషిణి ఫ్రమ్ కర్నూల్. ఆన్సర్ వచ్చేసి రమేష్ అంటున్నారు కాదు నేను చెప్తాను. ఓకే రామకృష్ణ గారు పంపించారు, ప్రభక్కర్ రావు గారు. రామకృష్ణ గారు కాదండి పాడింది, నేను చెప్తాను.

అంటున్నారు కాదు, నేను చెప్తాను. ఓకే, రామకృష్ణ గారు పంపించారు ప్రభక్కర్ రావు గారు. రామకృష్ణ గారు కాదండి పాడింది, నేను చెప్తాను. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. కర్నూలు నుంచి బాలాజీ గారు, బాలాజీ నగర్ నుంచి పంపించారు మాలాంబి. ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ రఫీ అంటున్నారు కాదండి, నేను చెప్తాను. కలమంద్రపాడు నుంచి ఖాసిం మూర్తి జావాలి, రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, సూపర్ రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి మహమ్మద్ రఫీ గారు, సుశీల గారు అంటున్నారు కాదు. తర్వాత వచ్చేసి మహమ్మద్ రఫీ అంటున్నారు. నెల్లూరు జిల్లా వెంకటరాజు సర్వేపల్లి వీరు పంపించారు కాదండి, నేను చెప్తాను. నరకటిపల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పొన్న వెంకటేష్ యమలత, రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి పంపించారు సుబ్రహ్మణ్య, రైట్ ఆన్సర్. ఆయిచిన బాబు గారు ఆన్సర్ వచ్చేసి సిద్ధు శ్రీరామ్ అంటున్నారు. శేఖర్ పాలకొల్లు నుంచి శేఖర్ గారు, కొత్తగా వస్తున్న శ్రోతలండి మీరు, వెల్కమ్, స్వాగతం సుస్వాగతం వివిధ భారతికి. ఇలాగే వాట్సాప్ చేయండి, కానీ నేను ఆన్సర్ చెప్తాను, వెయిట్ చేయండి. ఆన్సర్ కూడా సినిమా పేరు, సింగర్ పేరు పెట్టారు మనోహర్ యశోద, జానకి రాసు, నిజామాబాద్ నుంచి, సూపర్. కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకు నమస్కారం అంటూ శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం నుంచి, రైట్ ఆన్సర్. జాప భువనేశ్వర్ భూలక్ష్మి వెల్లెల నుంచి, రైట్ ఆన్సర్. మహమ్మద్ రఫీ అంటున్నారు శ్రీను ఐరాల, కాదండి నేను చెప్తాను. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి తులసి రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ గారు మహమ్మద్ రఫీ అంటున్నారు కాదు. మహమ్మద్ ఇనైతుల భవానీపేట గ్రామం వీరు రైట్ ఆన్సర్ పంపించారండి. ఆన్సర్ కడప దస్తగిరి సంధ్య గారు, పొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు సినిమా పేరు కూడా. తర్వాత పారేపల్లి సువర్ణలేఖ్య, రాజ్విక, వేద్విక, భవానీపురం నుంచి, రైట్ ఆన్సర్. నూతనంగా వస్తున్న శ్రోత అని చెప్పాను కదా, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మువ్వలు కోటేశ్వరరావు పోలవరం నుంచి, రైట్ ఆన్సర్. సినిమా పేరు కూడా చెప్పారు మీరు, భలే పంపించారండి. చాలామందికి సినిమా పేరు కూడా తెలిసిపోయింది. ఎస్, ఎంఎంఎస్ నిహాస్ నల్లపాడు నుంచి, రైట్ ఆన్సర్. ఆహా కాదు, మీరు జేవీకి రాఘవరంటారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అరవింద లహరి గురు, కొంకల గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. సినిమా పేరు కూడా. నెక్స్ట్ ఎవరు, సులోచన కరీంనగర్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. కొండేటి శ్రీధర్ గర్నూలుపేట నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. రాజు మూవీ నేమ్ పెళ్ ఓకే, రాజు పంపించారండి వీరు. ఎక్కడి నుంచి పంపించారు రాజు? రాజు మీ పేరు చెప్పారా? మూవీ పేరు వచ్చేసి ఓకే, సింగర్ అంటూ మోహన్. మీ పేరు చూడాలంటే పైకి చూడాల్సి వస్తుంది. లోకేష్ పెడన, రైట్ ఆన్సర్. నెక్స్ట్ దమ్మోజు మధుసూదనాచారి, శ్రావణి దమ్మోజు, రవీంద్రాచారి రాధిక దమ్మోజు, నవీనాచారి సౌమ్య దమ్మోజు, త్రిలోక్ కునేహన్ ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, బణి సత్యశ్రీ తిరునాళ్ళ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. ఎవరండి, గణేష్ రాజు పంపించారు కోనాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. శబానా పెద్దగూడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సూర్యరా మహాలక్ష్మి అట, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. అంకయ్య గారు గడ్డం, వీరు కూడా పంపించారు బందరపల్లి నుంచి, నెల్లూరు జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. జి ఆనంద్ అంటున్నారు కాదండి, నేను చెప్తాను. మహమ్మద్ జరిదిరి శ్రీహబాను జరిదిరి రొమ్మ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి మణిదీప వీరు పంపించారు, రైట్ ఆన్సర్. అప్పల్ రాజు గారు వీరి కట, ఉప్పు ఉప్పు అందించిన బాబు అంటూ రైట్ ఆన్సర్ పంపారు. ఎన్నిసార్లు ఉప్పు అందుకుంటారండి వీరు. తర్వాత వచ్చేసి వీర కనకారావు వీరభద్రం నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మాలాంబి కర్నూలు నుంచి బాలాజీ, నగడి ఆఫ్టర్నూన్ అంటే మోహన్ రాజు, రైట్ ఆన్సర్ పంపించారు. వాణి ఫ్రమ్ విజయవాడ. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి సూర్యరమ మనో, రైట్ ఆన్సర్. మనో గారు అంటున్నారు కాదండి, నేను చెప్తాను. నెక్స్ట్ ఎవరు పంపించారు, హాయ్ చిరబాబు గారు, ఆన్సర్ ఇస్ శ్రీరామ్ శేఖర్ ఫ్రమ్ పాలకొల్లు. ఆన్సర్ వచ్చేసి సిద్ధు శ్రీరామ్ అంటున్నారు శేఖర్ గారు. శేఖర్ గారు నేను చెప్తానండి, వీరికి కొత్తగా వస్తున్న శ్రోతలని చెప్పాను కదా. ఆన్సర్ ఏమిటి, సినిమా పేరు ఏమిటి, వినిపించిన పాట ఏమిటి, కొంతమంది చాలామంది పంపించారు, కొంతమంది కాదు. పెళ్ళి కానీ పెళ్ళి, అది ఎవరి పెళ్ళి? కేబీకే మోహన్ రాజు, పి సుశీల్ ఆలపి

పాట సత్యం సంగీతం దాస్తరది గీతం కదా. పాట విన్నారా? అంతకుముందు వినే ఉంటారు, ఎందుకంటే చాలా మంది శ్రోతలు పంపారు కదా. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం చూస్తే 3:40 దాటి 4 సెకన్లు. మీరంతా చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సందరి వింటున్నారు విత్ రాజ చిన్నబాబు. సౌందర్య సందరిలో మరో ప్రశ్న, మనిషి హృదయంలో ఎన్ని గదులు ఉంటాయో తెలుసు కదా, 4. మరి చేప గుండెలో గదుల సంఖ్య ఎంత? చేప గుండెలోని గదుల సంఖ్య ఎంత? ఆన్సర్ తెలిసిపోయిందా? ఆన్సర్ తెలిసిపోతే 0662488114 నెంబర్కు, 0662488114 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటుండేవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిరుబాబు.

హృదయం, మానవుని హృదయం మానవుని పిడికిలంత ఉంటుంది. నాలుగు గదులు ఉంటాయి. మరి చేప గదులు అంటే గుండెలో ఉన్నటువంటి గదుల సంఖ్య ఎంత? ఆన్సర్ తెలిస్తే 0662421414 నంబర్కి వాట్సాప్ చేయండి.

హృదయం ఎక్కడ ఉన్నది? అసలు మనిషి మానవుని యొక్క హృదయంలో 4 గదులు ఉంటే మరి చేప హృదయంలో 8 గదులుంటాయి? ఇది నా ప్రశ్న. సమాధానం పంపారు శ్రోతలు, చూద్దాం. శేఖర్ పాల్కొల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి వీరు, సూపర్. నెక్స్ట్ కేదరి వీరేష్ రాజవల్లి మండలం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకు శుభదినం అంటూ పారిపల్లి సువర్ణరేఖ, రాజ్విక, వేద్విక, నందిగామ నుంచి పంపించారు వీరంతా రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం నుంచి రైట్ ఆన్సర్. ఓ, అందరికి తెలిసిపోయిందా? వాణి ఫ్రమ్ విజయవాడ రైట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? నీలిమా మాధవి మైలవరం నుంచి ఆన్సర్, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ముజఫర్నగర్ నుంచి రామ, కార్తీక్, వెన్నెలపల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? దసీరు సాంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మది గ్రామం నుంచి పొన్న వెంకటేష్ హేమలత రైట్ ఆన్సర్. గణేష్ రాజు కోనాపూర్ నుంచి, కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ విలేజ్ శేఖాపూర్ వనపర్తి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కుసుమాంబడి నగర్ నుంచి రైట్ ఆన్సర్. పాలంపాలి ఆళ్లగడ్డ నిందల నుంచి రైట్ ఆన్సర్. కనకారాపేట రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోధ, జానకి రాజు రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి మాలాంబి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అరవిందల లహరి గురు, అరవిందల లహరి కొంకాల గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? లక్ష్మి, గణేశ్వర్, స్వప్న, స్వాతి, స్వాతి చిన్నికుల, మీ పేరేంటండి? స్వాతి చిన్నికుల ఊరి పేరు. ఓకే, వీరంతా పంపించారండి. రమేష్ గారు విలేజ్ వచ్చేసి సంగారెడ్డి జిల్లా, విలేజ్ భీమరా, భీమరా అండి, భీమరాట, అక్కడి నుంచి పంపించారు. ఓకే, నా పేరు రాజు. ఓ, మీ నేను పేరు రాజు అట. మీరు రాజు, రాజు గారు రాజా అని అంటున్నారు. రాజీనా? ఓకే, నా పేరు రాజీ, రాజా అంటున్నారు మీరు అంటున్నా. ఓకే ఓకే ఓకే, రాజీ గారు, రాజీ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు? రాజీని రాజా అన్నారట, పంపి కరెక్ట్ చేశారు, థ్యాంక్ యూ అండి. అనంతపురం సరద గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ దినైతుల్లా, భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎక్కువ ఎక్కువ ఆన్సర్స్ వస్తాయి కదా, స్పీడ్కి చదవాలని అలా స్పీడ్లో ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. చాలామంది శ్రోతలు చక్కగా అందమైన ముత్యాలు లాంటి తెలుగులో టైప్ చేస్తారు, కొంతమంది స్పెల్లింగ్స్

కొంచెం స్పేసు, కామాలు ఫుల్ స్టాప్లు పెట్టకుండా ఇంగ్లీష్లో టైప్ చేస్తారు. అక్కడ కొంచెం స్పీడ్లో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడుతుంటుందమ్మా రాజీ గారు. మరోలా అనుకోకండి, జీ రెడ్డి ఎన్జీవో కాలనీ రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు తాతారావు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ సమాధానం వచ్చేస్తారు. హాయ్ సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చేస్తాయి అంటున్నారు. వచ్చినాయి, చాలా వచ్చినాయి. నెక్స్ట్ శేఖర్ ఫ్రమ్ పాలకొల్లు ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. మీరు వీర కనకరావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్, సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపారు కదా మరలా. ఓకే ఓకే, ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపారు, ఇందాక కూడా రైట్ ఆన్సర్ పంపించారు. జాప భువనేశ్వర్ భూలక్ష్మి వెల్లల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8 గదులు ఉంటాయి అనుకుంటున్నాను. ఎంఎంఎస్ నివాస్, ఎందుకంటే అంత పొడవుగా ఉంటుంది చేప, చాలా పొడవుగా ఉంటుంది, అందుకని గుండి కూడా పొడవుగా ఉంటుంది. 8 గదుల దాకా తప్పకుండా ఉంటాయి. కాదండి, నేను చెప్తాను. నెక్స్ట్ వినుకొండ నుండి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ శబానా పెద్దగొండ నుంచి రైట్ ఆన్సర్. శ్రీకాకుళం నుంచి భాస్కర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? అంకయ్య గడ్డం అంకయ్య గారు బందరు బందరపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప వీరంతా పంపించారండి, రైట్ ఆన్సర్. తవర జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మీపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దక్షిణ చిరుబుల్లంక నుంచి అవనిగడ్డ మండలం నుంచి సుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ పంపించారు, ఎస్వి సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ మహమ్మద్ జరిద్ర శ్రీభాను జరిద్ర రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తగా వచ్చిన శ్రోతలు వెల్కమ్ అండి. దస్తగిరి సంధ్య గారు ప్రతి మన విజయవాడ 101.3 ఎఫ్ఎంకి కొత్తగా వచ్చిన శ్రోతలకు వెల్కమ్ పలుకుతున్నారు. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడవజల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా, సూపర్. శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చిన్నబాబు గారు, మీరు చాలా అందంగా నవ్వుతారండి, సగం నవ్వు నవ్వుతారు, పూర్తిగా నవ్వకూడదండి రేడియోలో. థ్యాంక్ యూ. మానవుని హృదయంలో 4 గదులు ఉంటే చేప హృదయంలో 2 గదులే ఉంటాయి. రైట్ ఆన్సర్ బాబుని మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి 2 గదులు అన్నమాట.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. భారత్ అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలంగా ఉందని, ఇందుకు ఆ దేశాల్లోని ప్రజల మధ్య గల సంబంధాలే మూలమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధించి మంజూరైన చెక్కులను లబ్దిదారులకు ఆయన ఈరోజు అందజేశారు. గ్రామీణ స్వయం సహాయ సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన పథకం ద్వారా

రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్దిదారులకు ఆయన ఈరోజు అందజేశారు. గ్రామీణ స్వయం సహాయ సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన పథకం ద్వారా మహిళలు 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత ప్రస్థానాన్ని ఆవిష్కరించే ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ సభ విశాఖ అధికార సంస్థ జూన్ 14, 2027 వరకు పొడిగించింది. పౌరులు తమ గుర్తింపు చిరునామాకు సంబంధించిన పత్రాలను మైఅము లేకుండా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్తే మాత్రం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని యుఐడిఐఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఏలూరు జిల్లా డీఎస్పీ, ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ ఐవీ నాగేంద్ర కుమార్ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాశాంతికి భంగం కలిగించేలాగా ఎవరైనా ప్రవర్తించినా ప్రజాశాంతికి లేదా ప్రైవేట్ సెటిల్మెంట్లకు ప్రయత్నం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లాలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 3,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. గత వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించడంతో దేశంలోని టాప్ 10 కంపెనీలలో 6 మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు 1 వికెట్ నష్టానికి 4 ఓవర్లలో 33 పరుగులు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
2: స్టూడియోలో సమయం చూస్తే 4:05 దాటి 34 సెకండ్లు. వివిధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వివిధలో ఒకే చిత్రం నుంచి ఒకే సినిమా పాటలు వినాలి కదా. ఈరోజు బొంబాయి ప్రియుడు ఈ

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన చంద్రబోస్ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన వేటూరి గీతం.

0: దారిద మాధవ గమ్మద్దండి సగ్గగ మానవ సగ గాధని దండి స సమగ సని గని దని ద మగ సని సాగమదామగ సాగమదామగ సాగమదామగ సాగమదామ గమదని ద మగ మదని ద మాదని దాని ద మాదని దాని ద సాగదని సని సాగదని సని సాగదని సని సాగదని సని సమ్మ గదని దని సా
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన చంద్రబోస్ గీతం వినేశారు బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి వివిధ వింటున్నారు వీత్యురాజే చిన్నబాబు వివిధ కార్యక్రమంలో ఒకే చిత్రంలోని పాటలు బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన చంద్రబోస్ గీతం.
2: అది ఇంత తోం తది ఇంత తోం తోం తోం తోం తోం తది కింద.

ఏమేమి కీరవాణి అనుపమ చిత్ర ఆల్పించిన చంద్రబోస్ గీతం వినేశారు బొంబాయి పీరియడ్ చిత్రం నుంచి. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు ఆల్పించిన సిరివెన్నెల గీతం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వీణ వేణువైన సరిగమ విన్నావా?
4: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
5: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
6: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
5: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
4: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
5: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
4: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
4: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
5: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
7: మీరంతా

ఆర్ట్యూన్ చేసి వింటున్నారు వేద భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై వివిధ వింటున్నారు విత్ యువరార్జీ చిన్నబాబు. బొంబాయి ప్రియుడు, ఈ వివిధాలో బొంబాయి ప్రియుడు వచ్చేటువంటి పాటలు వింటున్నాం కదా. 1996లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఈ చిత్రంలో జడి చక్రవర్తి, రంభ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోని పాటల్లో చాలా అద్భుతంగా ఉన్నాయి. కారణం ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ఎంఎం శ్రీలేఖ సుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విందామా?

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: Shakti FM 101.3.
1: Akashavani Vijayawada. Still the voice of the nation. 90 glorious years. 1936 to 2026. It's a sixer. Akashavani 90 years. Not out. Akashavani Vijayawada. కృష్ణమ్మ సాక్షిగా స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
4: స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 11 సెకండ్లు. నేనైతే టాటా బాయ్ చెప్పే సమయం ఆసనమైంది. ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల

హలో, నమస్తే, ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ ఆర్జే చేతన్, మీ ఫేవరెట్ వెన్నెలా ప్రోగ్రాంలు. ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, ఈ టాపిక్పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు, కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ని కూడా తీసుకు వెళ్ళలేరు. ఒక పార్ట్నర్ని అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి

వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు. పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి. వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్ గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా ఈ చిన్న పిల్లలు ఉన్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా గానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది. కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు. దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ అంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకుండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్. హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు. బట్ జస్ట్ అండర్స్టాండ్, ఇది ఏంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నానమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే, కానీ చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది. కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాలి అనేది. ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు, పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకి అంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకు పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు. అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు. వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే
గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ

తీసుకొని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పెడుతున్నారో, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాబీస్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతోపాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే, ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్ లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతోపాటు వారిని ఎప్పటికప్పుడు కంటిరెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు, మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ టుడే, ఓన్లీ విత్ ద ప్రామిస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ ప్లెజెంట్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్, బాయ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lumhe.venela, that's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంకీర్తనాచార్య అన్నమాచార్య రూపకం వింటారు. రచన శ్రీమతి ఎం వేణుమాధవి, వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఏ బాలకృష్ణ.

0: ಶಾರ್ದೂಲ ಕರ್ತವ್ಯಂ ದೈವಮಾಂಧಿಕಂ ಕೌಸಲ್ಯ ಸುಪ್ರಜಾ ರಾಮ ಪೂರ್ವ ಸಂಧ್ಯಾ ಪ್ರವರ್ತತೆ ಉತ್ತಿಷ್ಟ ನರ ಶಾರ್ದೂಲ ಕರ್ತವ್ಯಂ.
1: ಸುಪ್ರಭಾತ ಸೇವಲು ప్రకృతి ఒడిలో పులకించిపోయే కొండ అది. భక్తులు కోరిన కోరికలు ఈడేర్చే కొండ అది. వెంకన్నా అని భక్తితో పిలిస్తే పరుగు పరుగున వచ్చి ఆదుకునే వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన కొండ. మునులు దేవతలు ప్రతినిత్యం ఆరాధించే తిరుమలగిరి. అదిగో భక్త కోటిపాలిట కల్పతరువై అనుక్షణం చిరుమందహాసంతో అండనిలిచే కొండంత దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి.

అటువంటి స్వామిని ఎంతో మంది భక్తాగ్రేసరులు పదాలతో కీర్తనలతో అర్చించారు. భక్తుల్లో అగ్రగణ్యులై నిత్యం తన నామార్చన చేసే వారి కోసం, వారికి కైవల్యాన్ని ప్రసాదించటం కోసం స్వామి చల్లని చూపులు సదా అన్వేషిస్తూ ఉంటాయి. అలా ఒకసారి శ్రీ వెంకటేశ్వరుని కరుణా కటాక్షాలు తాళ్లపాక అనే ఒక చిన్న గ్రామంపై

సుమారు 600 సంవత్సరాల క్రితం కడప జిల్లా రాజంపేట తాలూకాలోని తాళ్లపాక అనే ఓ కుగ్రామం ఉండేది. ఆ గ్రామంలోని చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని జనమేజయ మహారాజు ప్రతిష్ఠ చేశాడు. ఈ చెన్నకేశవ స్వామి గుడిని ఆశ్రయించుకుని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించాయి. ఆ కుటుంబాలకు చెందిన వారే నారాయణ సూరి. ఆయన ఓ గొప్ప కవి, పండితుడు. అతని ఇల్లాలు లక్కమాంబ మహాభక్తురాలు. వారికి ఎంతకాలానికి సంతానం కలగకపోవటంతో తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించారు. వారు సాగిలపడి వెంకటేశ్వరునికి మొక్కగానే ధగధగ మెరిసే ఖడ్గాన్ని వారి చేతుల్లో పెట్టి ఒక దివ్య తేజస్సు అదృశ్యమైంది. వారు ఎంతో సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు. లక్కమాంబ గర్భవతి అయింది.

వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభ లగ్నంలో హరినందకంశ సంభూతుడైన హరిభక్తుడు జన్మించాడు. అతడే అన్నమాచార్యుడు. ఉగ్గుపాలతోనే అన్నమాచార్యులకు వెంకన్న నామమన్నా వెంకన్న గీతాలన్నా ఎంతో మక్కువ. అన్నమయ్య బోసి నవ్వులు ఒలకబోస్తూ నలుగురినే మురిపించేవాడు. వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు తాగేవాడు. వెంకటపతి మీద జోల పాడందే నిద్రపోడు. తల్లి భక్తిగీతాలు పాడుతుంటే ఏదో అర్థమైనట్లు తల పంకించేవాడు. తండ్రి కావ్యాల్లో అర్థాలు వివరిస్తూ ఉంటే తాను ఊపొట్టేవాడు. అన్నమయ్యకు 5 ఏళ్లు నిండాయి. అతడు ఒక ఏకసంధగ్రాహి. గురువులు చెప్పిన పాఠాలు వెంటనే అప్పజెప్పేవాడు. ఎప్పుడూ ఆటల్లో పాటల్లో మునిగి తేలేవాడు. కలుపు పాటలు, కవుల పాటలు, జానపదులతో పాటు శృతి కలిపేవాడు. అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ ఊరి వాళ్ళు ఎంతో సంబరపడిపోయేవారు. కుటుంబ కలహాల కారణంగా అన్నమయ్య ఓ రోజు కొడవలి భుజాన వేసుకుని అడవికి వెళ్లవలసి వచ్చింది. ఒకచోట పచ్చికను కొడవలితో కోస్తూ ఉన్నాడు. అనుకోకుండా చిటికెన వ్రేలు తెగి రక్తం కారసాగింది. బాధతో మూలిగాడు. ఒకమారు తన బంధువుల్ని తల్లిదండ్రుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. అంతా అబద్ధం, తనకెవ్వరూ లేరు, లౌకిక బంధాలతో తనకు పనిలేదు అని భావించాడు.

దూరాన తిరుపతికి వెళ్లే యాత్రికుల గుంపు కనిపించింది. వారు దండలు మీటుకుంటూ, చిటితాళాలు వాయిస్తూ, మధ్యలు వాయిస్తూ, భక్తి పారవశ్యంతో పాడుతూ, చిందులేస్తూ, మధ్యలో గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేస్తున్నారు. అన్నమయ్య తన చేతిలో ఉన్న కొడవలిని విసిరేశాడు. తంబుర చేతపట్టుకుని గుంపులో కలిసిపోయాడు. వాళ్లతో పాటు

అన్నమయ్య తిరుపతి సమీపంలోని అలిపిరి చేరుకున్నాడు. భగవంతుని చేరటానికి ఇదే తొలి పాదం. ఎత్తుగా విశాలంగా వ్యాపించి ఉన్న పర్వత శిఖరాలను చూశాడు. ఆదిశేషుని పడగల్లాగా అనిపించాయి. ఆనందంతో చిందులు తొక్కుతూ పాడసాగాడు.

అన్నమయ్య తిరుమల క్షేత్రం చేరుకున్నాడు. స్వామి సన్నిధిలో బంగారు వాకిలి వద్ద నిలిచాడు. శ్రీనివాసుని దర్శించాడు. అన్నమయ్య శరీరమంతా పులకాంకురాలు చెలరేగాయి. ఒళ్లంతా కళ్ళు చూసుకుని చూస్తున్నాడు. ఒక చేతిలో చక్రం, మరొక చేతిలో శంఖం, బొడ్డులో మాణిక్యం, సూర్య కటారి, పాదాలకు అందెలు, పట్టు పీతాంబరం, కటిమీద ఒక చేయి, వరాలను ఇచ్చే వరదహస్తం, చెవుల్లో నవనవలాడే మణికుండలాలు, కళలను వెదజల్లే ముఖం, ముత్యాల నామం, ధగధగ మెరిసే రత్న కిరీటం, శరీరమంతా పట్టించిన తట్టుపురుగు, కిరీటానికి ఇరువైపులా దిగవేసిన కలువు పూదండ, వనమాల, శ్రీవత్సం, కౌస్తుభం, వెలలేని ఆభరణాలు, శ్రీవెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని అలానే తిలకించసాగాడు. అన్నమయ్య హృదయం ఉప్పొంగింది. అతని గొంతు నుంచి కెరటాలు కెరటాలుగా భావగీతికలు వెలువడుతున్నాయి.

తిరుమలలోనే ఉండిపోయిన అన్నమాచార్యుల గురించి తల్లి లగ్గమాంబ తాళ్లపాకలో కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. తల్లిదండ్రులు అన్నమాచార్యుని వెతుక్కుంటూ తిరుమల చేరుకున్నారు. అన్నమాచార్యుని కలిసి తాళ్లపాకకు రమ్మని ప్రతిమలాడింది తల్లి. అన్నమాచార్యునికి ఎటూ పాలు పోలేదు. తల్లిని కాదనలేడు, వెంకటేశ్వర స్వామిని వదిలి వెళ్లలేడు. ఆలోచిస్తూ నిద్రపోయిన అన్నమాచార్యునికి కలలో ఒక తేజస్సు కనిపించింది. తల్లి మనసు కష్టపెట్టకు, తాళ్లపాకకు తిరిగి వెళ్ళు, నీకు సకల శుభాలు సమకూరుతాయి, పరచింతలు మాను, పరతత్వాన్ని తెలుసుకో అన్న ప్రబోధం వినిపించింది. ఇది స్వామి ఆదేశం అని తెలుసుకున్నాడు. తాళ్లపాకకు తిరిగి వెళ్ళాడు.

అన్నమాచారునికి 16 ఏళ్లు నిండాయి. తల్లిదండ్రుల కోరిక మేరకు తిమ్మక్క, అక్కలమ్మ అనే ఇద్దరు కన్నెలను వివాహం ఆడాడు. గృహస్థాశ్రమ ధర్మం నిర్వహిస్తూ భగవంతుని సేవలో నిమగ్నుడయ్యాడు.

అది క్రీస్తు శకం 1424 క్రోధ సంవత్సరం వైశాఖ మాసం విశాఖ నక్షత్రం. ఆ రోజు అన్నమయ్య పుట్టినరోజు. ఆనాడు తిరుమలకు వెళ్లాడు. స్వామిని దర్శించుకుని ఓ మండపంలో విశ్రమించాడు. ఎంతసేపటికి నిద్రపట్టలేదు. వెంటనే తంబుర తీగలు సవరించి పాటకు ఉపక్రమించాడు. ఏదో రాగం అందుకున్నాడు. విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. హృదయంలో అలజడి ప్రారంభమైంది. మనసులో శ్రీనివాసుని దివ్యపాదాలు నిలిచిపోయాయి. బ్రహ్మదేవుడు ప్రతినిత్యం కడిగే పాదాలవి. నేనే పరబ్రహ్మను అని తెలిపే శ్రీపాదాలు. హఠాత్తుగా అన్నమాచారుని కంఠం నుంచి ఒక కొత్త పాట అవతరించింది.

అన్నమాచార్యుని సంస్కారం గొప్పది. తనకు దొరికిన గురువు దైవము ఇద్దరూ భక్త సులభులే. మానవజాతి కళ్యాణం కోసం వైష్ణవ తత్వాన్ని అన్నమాచార్యులు కమ్మని పాటల ద్వారా ప్రచారం చేయసాగారు. అన్నమాచార్యుని సంకీర్తనలు దేశవ్యాప్తమయ్యాయి.

అన్నమాచార్యుడు తిరుమల క్షేత్రంలో స్వామి సన్నిధిలోనే తన శేష జీవితాన్నంతా గడపసాగాడు. స్వామి ఉత్సవాల్లో ఊరేగింపుల్లో పాల్గొనేవాడు. ఎన్నో పాటలు పాడేవాడు. సుప్రభాత సేవ మొదలుకుని ఏకాంత సేవ దాకా స్వామిని ఎన్నో సంకీర్తనలతో అర్చించేవాడు. మధుర భక్తిని తెలిపే శృంగార సంకీర్తనలు వినిపించేవాడు.

పురంధరదాసు కన్నడ దేశానికి చెందిన భక్తుడు, మహాగాయకుడు, కర్ణాటక సంగీత పితామహుడనే బిరుదాంకితుడు. ఈయన తిరుమలకు చేరి అన్నమాచార్యులను చూశారు. మూర్తి భవించిన వెంకటేశ్వరునిలా కూర్చుని ఒక చేత్తో తంబూరం మీటుతూ మరొక చేత్తో భావాన్ని విప్పుచెపుతూ పాట పాడుతున్నాడు. భక్తులందరూ పారవశ్యంతో పలుకుతున్నారు. పురంధరదాసు ఆ సన్నివేశాన్ని చూస్తూ మైమర్చిపోయాడు. పురంధరుడు అన్నమాచార్యుని ఉద్దేశించి, స్వామి, మీ మహిమలను విన్నాను, మీ సంకీర్తనలు విన్నాను. అవి పాటలు కావు, నా పాలిట పరమ మంత్రాలు. నా జన్మ తరించింది. మీరు సామాన్యులు కారు, సాక్షాత్తు వెంకటేశ్వరుని అపరావతారమని స్తుతించాడు. అన్నమాచార్యులు అప్పటికే బాగా వృద్ధుడయ్యాడు. దాసులు వారిని కౌగిలించుకుని, నీవు సామాన్యుడువా? రంగవిఠులని అనుగ్రహానికి పాత్రుడైన వాడివి. నీ పాటలు కర్ణాటక సంగీతానికి తొలి పాఠాలవుతాయి అని ఆశీర్వదించాడు.

తాళ్లపాక అన్నమాచార్యుని రచనలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. వీరి రచనలను రాగి రేకుల మీద కూడా రాయించారు. అవన్నీ తిరుమల దేవాలయాలు సంకీర్తన భాండాగారంలో భద్రపరిచారు. రాగం విలువ తెలియని జాతి రాగి కోసం వాళ్ళని కరిగించుకుంది. అన్నమాచార్యులు 32,000 సంకీర్తనలు రాస్తే మనకు 12,000 సంకీర్తనలు మాత్రమే దొరికాయి. 12 శతకాలు రాస్తే 1 శతకం మాత్రమే దొరికింది. ఇంకా వారు రాసిన ద్విపద రామాయణం, వెంకటాచల మహాత్మ్యం, సంకీర్తనల లక్షణం, ఎన్నో భాషల్లో రాసిన ప్రబంధాలు మనం పోగొట్టుకున్నాం. అన్నమయ్య కుమారుడు పెద్ద తిరుమలయ్య, మనుమడు చిన్న తిరుమలయ్య, చిన్నన్న మొదలైన వాళ్లు కూడా మహాకవులు, గాయకులు. వీళ్లందరినీ తాళ్లపాక కవులని వ్యవహరిస్తారు. అన్నమాచార్యుల పెద్ద భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. ఈ తాళ్లపాక కవులు కేవలం కావ్యాలు రాయటమే కాదు, ఎన్నో దేవాలయాలు నిర్మించారు, పడిపోయిన గుళ్లను మరమ్మతు చేయించారు, వైష్ణవ దేవాలయాలు సంకీర్తనలు పాడే ఏర్పాట్లు చేశారు, తిరుమల దేవాలయానికి ఎన్నో కైంకర్యాలు చేశారు, స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ప్రవేశపెట్టారు, బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. వీరు చేసిన సేవలను తెలిపే శాసనాలు సుమారు 60 దాకా తిరుమల తిరుపతి దేవస్థానంలో శిలాక్షరాలుగా నిలిచి ఉన్నాయి.

సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి. అన్నమాచార్యుడు బాగా వృద్ధుడయ్యాడు. అప్పటికి అతని వయసు 95 సంవత్సరాలు. తన కుమారుడితో, తిమ్మప్ప, నేటితో నా సంకీర్తన యజ్ఞం పరిసమాప్తమవుతుంది. ఇక మీదట దినానికి ఒక సంకీర్తన తక్కువ కాకుండా శ్రీనివాసునికి అర్పించే బాధ్యత నీది. ఈ యజ్ఞం నీవే కొనసాగించవయ్యా అని అన్నమాచార్యులు కుమారుని తల నిమురుతూ ఏదో అస్పష్టంగా పలికాడు. అది వెంకటేశ మంత్రం కాబోదు.

గంభీరంగా అడుగులు వేసుకుంటూ ఆ కారణజన్ముడు తిరుమల మందిరంలో కలిసిపోయాడు. ఏదో ఒక తేజస్సు తండ్రి శరీరం నుంచి వెలువడి శ్రీ వెంకటేశ్వరునిలో లీనం కావటం పెద్ద తిరుమలయ్య మనోనేత్రాలకు గోచరించింది.

శ్రీ తాళ్లపాక అన్నమాచార్య గొప్ప భక్తుడే కాదు, ఆంధ్ర సాహితీ వినీలాకాశంలో ఆవిష్కరింపబడిన ఓ ధ్రువతార. ఆయన మనకై మిగిల్చిన ఈ సంకీర్తన భాండాగరం ఆచంద్రార్కం జనహృదిలో నిలిచిపోతుంది, తేట తెలుగు సంద్రంలో మరెందరికో దారి చూపుతుంది. ఆ మహానుభావుడికి శతకోటి నమస్సులు.

ఇంతవరకు మీరు సంకీర్తనాచార్య అన్నమాచార్య రూపకం విన్నారు. రచన శ్రీమతి ఎం వేణుమాధవి, వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఏ బాలకృష్ణ. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా చిన్నల్లుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో తర్వాత ఆరాధన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట సంగీతం ఇళయరాజా.

కార్యక్రమం తర్వాత నిన్నే ఇష్టపడ్డాను చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఆర్పీ పట్నాయక్.

0: मन की बात, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार सुबह 11 बजे। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से किया जाएगा। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक केंद्रों से किया जाएगा। तो याद रखें, रविवार सुबह 11 बजे मन की बात।
1: श्रोतलु కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుండి సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ధర్మచక్రం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించిన వేటూరి సాహిత్యం, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

కార్యక్రమంలో తర్వాత మహానంది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించిన గురుచరణ్ సాహిత్యం, సంగీతం కమలాకర్,

కార్యక్రమంలో చివరిగా ఎందుకంటే ప్రేమంట చిత్రం కోసం హరిచరణ్ చిత్ర పాడిన పాట, సంగీతం జీవి ప్రకాష్ కుమార్,

0: ఇంతవరకు మీరు సంధ్యారాగంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి
3: ముఖాన మొటిమల
4: సైబాల్
3: గజ్జా బొబ్బల
4: సైబాల్
3: నడుగుల తామర
4: సైబాల్
3: బురద పుల్ల
4: సైబాల్
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: स्कीम के टेली लॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఈరోజు సాయంత్రం 6:25 అభిరుచి, 7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఇల్లు వాకిలి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ తులాభారం నాటకం నుంచి డాక్టర్ పి దస్తగిరి పాడిన శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం శ్రీ బండారు బలరాం. 8:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు ప్రత్యక్ష ప్రసారం. ఇక రాత్రి

పది గంటలకు జేకి చిత్రగానంలో నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఆలనాటి మధుర గీతాలు 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇంతవరకు మీరు ఈ పూట ప్రసారమయ్యే కార్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: authorities and maintain heightened precautions. Ministry of Health and Family Welfare inform that India has not reported any case of Ebola disease. President Draupadi Murmu will present Padma Awards for the year 2026 at a civil investiture ceremony tomorrow. On this occasion, we are broadcasting 16 programs as part of our series People's Padma on Akashvani. In these episodes, we provide listeners insights into the work and life of Padma Awardees. These episodes are being broadcast today and tomorrow on 100.1 Akashvani Gold Channel. It can also be heard on our News on AIR app and News on AIR official YouTube channel. So stay tuned to Akashvani today and tomorrow. A four-member medical team from the All India Institute of Medical Sciences, AIIMS Delhi, today conducted the second autopsy of the former model turned actor Trisha Sharma in Bhopal. The postmortem lasted nearly 3 hours under tight security arrangements. After completion of legal formalities, the body was handed over to the family and the last rites were performed at the Bhadbhada Crematorium in Bhopal. Her family had requested the medical team to adopt a multidisciplinary forensic, pathological and radiological approach and independently examine concerns they claim were not adequately addressed during the first postmortem conducted in the city. The India Meteorological Department has issued a red color warning for heatwave to severe heatwave conditions over East Uttar Pradesh, East Madhya Pradesh and Vidarbha today. The weather agency also forecast heatwave conditions in isolated pockets over Uttar Pradesh, Madhya Pradesh, Vidarbha, Punjab, Haryana, Chandigarh and Delhi during the next 5 days. And with that, we end this news bulletin.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: కావాలంటే ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
2: ఏది నీ కాడి పిన్? ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్టంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్టంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ది చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోరారు. వార్తల వివరాలు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తితో పాటు కేసులు, మరణాల నమోదు ఎక్కువగా

0: క్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 87 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్తో కలిసి 63 మంది లబ్దిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర దూరదర్శన్ నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి భరత్ భూషణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులకు మంచి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన జీవిత ప్రస్థానాన్ని తెలియజేస్తూ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆవిష్కరించారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల మధ్య నుంచి ఎదిగి గవర్నర్ పదవి వరకు చేరుకున్న దత్తాత్రేయ జీవిత ప్రయాణం యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ఈరోజు ప్రశాంతంగా జరిగాయి. విశాఖపట్టణంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి పరీక్షా కేంద్రాలను సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్థానిక యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం ఈరోజు పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని పలుచోట్ల గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదేవిధంగా రేపు కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 17 జిల్లాల్లో తీవ్ర వడగాలులతో వేడి వాతావరణం నెలకొని ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 44 డిగ్రీ సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జనగణన గృహ జాబితా లెక్కింపు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలోని దుర్గాపురం ప్రాంతంలో జనగణన కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న వివరాలు, నమోదు విధానం, ప్రజల స్పందన తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షించారు. గృహాల వివరాలు నమోదు చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలే.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాజేస్తారు.
2: మరైతే సరైన నంబర్
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
1: సర్దుబాటు అయింది.
3: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
3: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీ?

0: ఉంటుందో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి, అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకుని సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
1: ఆర్బీఐ చెబుతుంది
0: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు

0: అవన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో జి ఆనంద్ వాణి జయరామ్ ఆలపించిన భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తిశుద్ధలో శ్రీ వై సూర్యచంద్రారెడ్డి గారి హితోక్తులు వింటారు. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా చరిత్రలో కర్నూలు, ఈ అంశం గురించి శ్రీ ఎస్ మన్సూర్ బాషా గారి ప్రసంగం ఉంటుంది. అలాగే చరిత్రలో రేపటి విశేషాలు తెలుసుకుంటారు. 8:00 హిందీలోను, 8:15 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 అభిరుచి, 9:30 చిత్రాంజలి, 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 11:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, ఇక రేపు సాయంత్రం 5:00 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పౌర పారిశ్రామిక వేడుక కార్యక్రమంలో పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రేపు సాయంత్రం 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి, 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి, 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో మహిళల పాత్ర శ్రీమతి ఎస్ లీలావతమ్మ గారి ప్రసంగముంటుంది. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు ప్రత్యక్ష ప్రసారం. ఇక రాత్రి 10:00 ఏకచిత్ర గానంలో భద్రి చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఆలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వినే ముందు

0: మిమ్మల్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: కార్యక్రమంలో ముందుగా ఏప్రిల్ 1 విడుదల చిత్రం కోసం మనో చిత్ర ఆలపించిన గీతం, సంగీతం ఇళయరాజా, పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపురం గ్రామం నుండి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరసింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ్, స్వామి వెన్నెలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ వారి కుటుంబ సభ్యులు.

0: मन की बात माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार सुबह 11 बजे आकाशवाणी के सभी केंद्र सभी चैनल इसे प्रसारित करेंगे एक साथ। इसके अतिरिक्त दूरदर्शन के यूट्यूब चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें रविवार सुबह 11 बजे मन की बात।
1: కార్యక్రమంలో తర్వాత చిన్నోడు పెద్దోడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత సారథ్యంలో యశానికి బృందంతో కలిసి ఆలపించిన గీతాన్ని వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ వెంకటేశ్వర్లు నంగి రామకృష్ణయ్య గంగాధర శ్రీనివాస్ పెరుక కొమ్మరయ్య లక్ష్మయ్య వారి కుటుంబ సభ్యులు గీత రచన వెన్నెలకంటి

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: శ్రోతలు, కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుండి అభిరుచిలో మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పెళ్లి పందిరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట సంగీతం వందే మాతరం శ్రీనివాస్. పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన శ్రోతలు శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రిన్, ఉమేసాల్మా, ఆహిల్, ముజ్మిల్, గోరా వారి మిత్రులు.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చిక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా

0: రే బజారీ
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టండి.

0: మనుషులకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.
1: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
2: కార్యక్రమంలో తర్వాత సూర్యవంశం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో తర్వాత ప్రేయసి రావే చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట సంగీతం ఎంఎం శ్రీలేఖ. పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు కర్నూలు మద్దునగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ఉపజ్ఞ, నవిజ్ఞ, ప్రణీత్ వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో చివరిగా నేనున్నాను చిత్రం కోసం శ్రేయా ఘోషల్ కేకే పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి, పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు.

ఇంతవరకు మీరు అభిరుచిలో మీరు కోరిన పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:35 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం కుటుంబ సంక్షేమ గీతం వింటారు. వినే ముందు

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కాస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ఇల్లు వాకిలి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొడి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. వాంకడే స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్, రెండు దేశాల మధ్య త్వరితగతిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇంధన వాణిజ్యం విస్తరణను స్వాగతిస్తూ భారత్కు విభిన్న ఇంధన వనరులు అత్యంత అవసరమని తెలిపారు. ఇరాన్ అంశంపై మాట్లాడుతూ గ్లోబల్ ఇంధన ధరలు తక్కువగా ఉండడం, అంతర్జాతీయ వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం భారత్ అమెరికా రెండింటికి ముఖ్యమన్నారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని, ప్రపంచంలో భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాముల్లో ఒకటని పేర్కొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి రూబియో 4 రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్కు చేరుకున్నారు. ఈ సదస్సు ఈ నెల 26వ తేదీన జరుగుతుంది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడిస్తూ ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే ఆఫ్రికన్ యూనియన్తో సహకారం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సహాయం ద్వారా ఆఫ్రికా దేశాలతో భారత్ కొనసాగిస్తున్న ప్రజారోగ్య సహకారం మరోసారి స్పష్టమైంది. ఎబోలా ఒక తీవ్రమైన ప్రాణాంతక వైరల్ వ్యాధి. దీని వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర ప్రజారోగ్య చర్యలు, అంతర్జాతీయ స్థాయి సమన్వయం ఎంతో అవసరం. పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా ఘన విజయం సాధించారు. ఆయన 109,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిపిఐ అభ్యర్థి శంభునాథ్ కుర్మి

40,600కు పైగా ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ మొల్లా. మూడవ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫల్తా నియోజకవర్గంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని సువేందు అధికారి ముఖ్యమంత్రిగా రాష్టంలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సిబిఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. సిబిఎస్ఈ పోస్ట్ రిజల్ట్ సేవల పోర్టల్పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆందోళనలు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం సాంకేతిక వ్యవస్థల్లో మెరుగుదల చేపట్టి ముఖ్యంగా పోర్టల్ స్థిరత్వం, సర్వర్ పనితీరును పరిశీలిస్తుంది. సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:10 ఆకాశవాణి గోల్డ్ ఛానళ్లలో, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబిజీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి అందించే నిబంధనను కూడా ఈ చట్టం కలిగి ఉంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, కాపాడడం పట్ల ప్రభుత్వం నిబద్దతతో ఉందని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం కాలినడక మార్గంలో టీటీడీ చేసిన ఏర్పాట్లను మంత్రి అభినందించారు. తిరుమలలో కల్పించిన సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఈ సౌకర్యాలు ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో భాగంగా ముంబైలోని వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ను ఎంచుకుంది. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈరోజు రాత్రి జరిగే మరొక మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఈరోజు రైల్వే ట్రాక్ లక్ష్యంగా జరిగిన ఒక శక్తివంతమైన పేలుడులో కనీసం 30 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్
రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది.

0: ఇచ్చింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘోర ఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యులు వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో ముందుగా విత్తన వారోత్సవాలకు సంబంధించిన విశేషాలు విందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా May 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే

0: సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: ఇంతవరకు విత్తన వారోత్సవాలకు సంబంధించిన విశేషాలు విన్నారు. ఇల్లు వాకిలిలో ఇప్పుడు సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం ఈ అంశాన్ని గురించి మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజ్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
0: రైతు సోదరులకు స్వాగతం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రకరకాల ప్రభుత్వాలు వ్యవసాయం గురించి ఎన్నో పథకాలు తీసుకురావడం, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మంచి విత్తనాన్ని తీసుకురావడం, ఉత్పత్తి సాధకత పెంచుకోవడం ఇటువంటివన్నీ జరుగుతూ వచ్చింది. అయినా ఇంకా కొంత ప్రాంతంలో రైతులు ఇప్పటికీ వర్షాలు లేక అధిక వర్షం ఉండి కొంత నష్టం, వర్షాలు లేక కొంత నష్టం, ఈ విధంగా సతమతమవుతున్నటువంటి సందర్భాలు కూడా అన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో చక్కటి వ్యవసాయము సుస్థిరంగా చక్కగా వ్యవసాయం చేసుకుని చక్కటి లాభాన్ని చక్కటి పంటను పొందాలంటే ఈ రైతులు ఇంకా ఎంతో వారు వారి దగ్గర ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు, తర్వాత వ్యవసాయ పరిశోధన స్థానాలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలకు వెళ్ళి అక్కడ శాస్త్రవేత్తలు చెప్పే వివరాలు విషయాలు ఆకలింపు చేసుకొని మరింత అభివృద్ధి దిశగా పంటను పెంపొందించే దిశగా వాళ్ళు చక్కటి ఉపకరణాలతో చక్కటి పంటలు పండించి చక్కటి లాభాలతో వాళ్ళు తులతూగాలని ఆశిస్తూ ఈరోజు సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం అన్న అంశం గురించి ప్రత్యేకంగా మనం వివరాలు తెలుసుకునేందుకు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజ్ గారిని మనం ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి వివరాలని తెలుసుకుందాం. డాక్టర్ యువరాజ్ గారు, ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి, ఈ సుస్థిర వ్యవసాయం అంటే ఏంటి, ఈ సుస్థిర వ్యవసాయం ద్వారా మనకు ఎటువంటి లాభాలు మన రైతు సోదరులకు కలుగుతాయి, ఆ వివరాలు ఒక్కసారి తెలియచేయండి.
2: అందరికీ నమస్కారం అండి. రైతు సోదరులకు, అదేవిధంగా ఆకాశవాణి శ్రోతలకు ధన్యవాదాలు. సో సుస్థిర వ్యవసాయం అనేటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ విషయము చాలా పెద్ద కాన్సెప్ట్. ఇది ముఖ్యంగా అనేక రకమైనటువంటి అంశాలతో కలగలిపినటువంటి ఒక విశేషమైనటువంటి పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ సుస్థిర వ్యవసాయం అంటే ముఖ్యంగా దీంట్లో కొన్ని ముఖ్య అంశాలు ఉంటాయి. ఒకటి, రైతు ఉత్పాదకతను పెంచడం. అదేవిధంగా వాతావరణ అనుకూలత పంటలు సాగు చేయడము, పర్యావరణ పరిరక్షించడము, గ్రామీణ ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడము, ఆహార భద్రతను సమకూర్చడం. సో ఇటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఒక విశాలమైనటువంటి ఒక సబ్జెక్టే సుస్థిర వ్యవసాయం. ఈ సుస్థిర వ్యవసాయం పాటించడం ద్వారా రైతులు వారి యొక్క పంటల దిగుబడిని పెంచుకోవడం, వారికి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు నీటి కొరతను అధిగమించడం, నేల మట్టి యొక్క సారవంతాన్ని పెంపొందించి పునరుద్ధరించుకోవడం, పంట యొక్క ఖర్చులు, పంట యొక్క పెట్టుబడిని తగ్గించుకోవడం, అదేవిధంగాటువంటి పర్యావరణాన్ని కాపాడుకుంటూ వాయు కాలుష్యాన్ని, అదేవిధంగా నేల కలుషితాన్ని తగ్గిస్తూ భావితరాలకి ఒక సురక్షితమైనటువంటి ఒక మంచి వ్యవసాయాన్ని అందించడమే సుస్థిర వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: సుస్థిర వ్యవసాయం అనగానే ఏ విధంగా చేయాలి అన్న వివరాలు రైతు సోదరులకు చాలా చక్కగా మీరు వినిపించారు, వివరించారు. అయితే మీరు సుస్థిర వ్యవసాయం దిశగా చెప్పేటప్పుడు ఉత్పాదకత, వాతావరణ అనుకూల పరిస్థితులకు అనుకూలంగా పంటలు, పర్యావరణ పరిరక్షణ చేసుకోవడం, ఆర్థిక అభివృద్ధి సాధించడం, అలాగే ఆహార భద్రత అని ముఖ్యమైన అంశాలు మీరు ఈ వివరాలు మనకు అందించారు. అయితే ఈ సుస్థిర వ్యవసాయంలో ప్రతి రైతు తన యొక్క పంటను ఏ విధంగా ఉత్పాదకతను పెంచుకోవాలి, ముందుగా వివరించండి.
2: ఈ సుస్థిర వ్యవసాయంలో ఉన్నటువంటి మొదటి అంశము రైతుల యొక్క ఉత్పాదకతను పెంపొందించడం. ఈ రైతుల యొక్క ఉత్పాదకతను పెంపొందించాలంటే రైతు అవలంబించేటువంటి పద్ధతులు, వ్యవసాయంలో చేసేటువంటి మెలుకువలు

0: ఏవైతే ఉన్నాయో అవి కేవలం పాతతరం పూర్వ పద్ధతుల్లా కాకుండా వాతావరణానికి అనుగుణంగా వాతావరణానికి తగిన రీతిలో పంటలను సాగు చేయడం, వాతావరణానికి తగినటువంటి విత్తన రకాలను తను సెలెక్ట్ చేసుకోవడం, ఆ రకాలను కొత్త మెలకువలతో సాగు చేయడం ద్వారా ఈ ఉత్పాదకత అనేటువంటిది మనం చూడొచ్చు.
1: అయితే మీరు ఉత్పాదకత గురించి విత్తనాలను చక్కగా సెలెక్ట్ చేసుకోవడం అని వివరిస్తున్నారు వాతావరణానికి అనుకూలంగా. మరి ఈ వాతావరణానికి అనుకూలంగా అంటే దేశంలో రకరకాల భూములు ఉన్నాయి, ఉష్ణ ప్రాంతం ఉంది, చలి ప్రాంతం ఉంది, ఇటువంటివి ఉన్నాయి. వర్షాపాతం ఎక్కువగా వస్తుంది, ఒకసారి వర్షాపాతం తక్కువగా వస్తుంది, ఇటువంటి మండలాలు కూడా ఉన్నాయి. తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని కూడా మన రాష్ట్రాన్ని కూడా ఒక మండలాలుగా విభజించి ఉండడం జరుగుతుంది. మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని మండలాలుగా విభజించారు, ఆ మండలాలకు తగ్గట్టు మీరు ఉత్పాదక శక్తిని పెంచడం కోసం ఎటువంటి విత్తనాలని మనం ఎంపిక చేసుకోవాలి? ఉదాహరణకి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం అంతా వరిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటారు, ఇటువంటి సందర్భంలో ఈ మండలాలకు మీరు జోన్లుగా కూడా విభజించి ఉండొచ్చు. ఏ విధంగా అనుకూలమైన విత్తనాలను, ఏ జోన్కి ఏ విత్తనం అనుకూలమైనది, సవివరంగా ఈ వరి పంటల గురించి, వరి విత్తనాల గురించి తెలియచేయండి.
0: సో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యంగా మూడు జోన్స్గా చూస్తాము. సదరన్ తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అదేవిధంగా సెంట్రల్ తెలంగాణ, నార్థన్ తెలంగాణ జోన్స్గా చూస్తాము. ఈ జోన్స్ వివిధ రకమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు దక్షిణ తెలంగాణ అంటే సదరన్ తెలంగాణ జోన్లో చూసుకుంటే మహబూబ్నగర్, నల్గొండ, అదేవిధంగా మహబూబ్నగర్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, సంగారెడ్డి, ఇటువంటి ప్రాంతాల్లో చూసుకుంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం మనం తరచుగా చూస్తూ ఉంటాము. సో ఇటువంటి ప్రాంతాలకు వరిలో ముఖ్యంగా తెలంగాణ వరంగల్ 1537, అదేవిధంగా వరంగల్ 739, జగిత్యాల 244-23 రకాలు, ఈ రకాలు మనము వాళ్లకు సూచిస్తూ ఉంటాము. ఎందుకంటే ఇవి అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని తక్కువ కాలంలోనే పంట యొక్క కోతకు రావడం, వాటిలో ఉన్నటువంటి గింజ విత్తనం సైజు కానీ, విత్తనం వెయిట్ కానీ, క్వాలిటీ కానీ మనం చూస్తూ ఉంటాం. సో ఈ రకాలను రైతులు పండించడం అనేది చాలా ముఖ్యం.
1: అయితే మీరు ఈ సౌత్ దక్షిణ మండలంలో ఏ విధంగా మనం ఉదాహరణకి వరి విత్తనాన్ని ఎంచుకోవాలి అని వివరించారు. అయితే మన రాష్ట్రంలో రైతులందరూ అత్యధికంగా ఈ వరిని పండిస్తున్నారు, ఇటువంటి సందర్భంలో మరి ఈ భూమికి ఏమైనా హానికరం జరిగే అవకాశాలు ఉంటాయి కదా, ఇటువంటి సందర్భంలో ఎటువంటి పద్ధతులు పాటించాలంటారు, ఏమైనా పంట మార్పు లాంటివి చేయాలా, ఆ వివరాలు కూడా మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: తప్పకుండా సార్. ఈ వరి సాగు అనేది ఏదైతే ఉందో మన ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో అది ఒక సాంప్రదాయ పద్ధతుల్లోనూ లేకపోతే ఒక పారంపర్యంగానే సాగు చేయడం అనేది జరుగుతుంది. అలా చేయడం వల్ల మట్టిలో ఉన్నటువంటి సారం, మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, అదేవిధంగా నీటి కొరత ఎక్కువ ఏర్పడడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం రైతుల యొక్క ఉత్పాదకత, వారి యొక్క లాభాలు, ఆహార భద్రత, అదేవిధంగా వాతావరణం పరిరక్షణ చేయాలంటే ఖచ్చితంగా పంట మార్పిడి అనేది మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి చర్య.
1: వరికి బదులుగా
0: ఈ తృణధాన్యాలు కానీ, పప్పు ధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ సాగు చేయడం అనేది ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి విషయం.
1: అయితే మీరు పంట మార్పిడిలో ఈ నూనె గింజలు కానీ, పప్పు దినుసులు కానీ అంటున్నారు, ఏ రకమైన నూనె గింజల పంట, ఏ రకమైనటువంటి పప్పు దినుసుల పంట అనుకూలంగా ఉంటుంది, ఈ సారవంతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది మన దక్షిణ మండలమైన మహబూబ్నగర్ జిల్లా, తర్వాత చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా, తర్వాత నల్గొండ జిల్లా కొంత ప్రాంతము, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
0: ఈ మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలో చూసుకుంటే వరి బదులుగా పెసళ్ళు, శనగలు, మొక్కజొన్న తదితర అధిక ఉష్ణోగ్రతను తట్టుకునేటువంటి పంటలు పండించడం ద్వారా రైతులు వారికి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నీటి సౌలభ్యం కానీ, నీటి వసతులు కానీ చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఒక రైతు వరి నుండి పెసళ్ళు తదితర పంటలు పండించడం వల్ల వారు వాడుకునేటువంటి నీరు ఉపయోగం కానీ కూడా వాడకం కానీ 50% తగ్గిపోతుంది. సో తనకు ఈ నీరును ఉదా చేసుకోవడం, అదేవిధంగా భూగర్భ జలాలని కాపాడుకోవడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ ముఖ్యంగా ఈ నూనె గింజలు, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు పండించడం ద్వారా భూమిలో ఉన్నటువంటి నైట్రోజన్, నత్రజని శాతం కూడా తిరిగి పునరుద్ధరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: అయితే మీరు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా పంట మార్పిడి

0: చేసుకోవాలంటే రైతులు ముందుకు రావడం జరగదు, జరగడం కూడా లేదు. ఇటువంటి సందర్భంలో వారు ముందుకు రావాలంటే, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సంవత్సరంలో ఒక రెండు మూడు పంటలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఏ సంవత్సరానిక పంట మార్పిడి చేయాల్సింది, రెండు సంవత్సరాలుగా ఏ విధంగా చేస్తే వాళ్ళకు లబ్ధిదాయకంగా రైతులకు ఉంటుంది, ఈ పంట మార్పిడి ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలా మూడు సంవత్సరాలకు చేసుకుంటే బాగుంటుంది, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
1: సార్, పంట మార్పిడి అనేది ఒక సంవత్సరమా రెండు సంవత్సరమా అని కాదు, బేసిక్గా మనం చూసుకుంటే పంట మార్పిడి అనేది ప్రతినిత్యము అవలంబించవలసినటువంటి ఒక ప్రక్రియ. సీజన్ టు సీజన్ మనం యాసంగి నుండి కానీ లేకపోతే ఈ రబీ సీజన్స్ కానీ ప్రతి సీజన్లోనూ పంట మార్పిడి అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి,
0: అంటే ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేసుకోవడం మంచిదంట,
1: చేసుకోవడం చాలా మంచిది.
0: మళ్ళీ రైతులు ఆ దిశగా ప్రయాణం చేయట్లేదు, మరి వారికి ఎటువంటి సలహా ఇస్తారు? సో కనీసం రెండు సంవత్సరాలకైనా చేసుకోవచ్చా?
1: ఎంత వీలైతే అంతగా, ఒకటే సంవత్సరంలో రెండు సార్లు పంట మార్పిడి చేసుకున్నా కూడా చాలా
0: మంచిది,
1: లాభదాయకము, ప్రోత్సహించవలసినటువంటి అంశం అది.
0: చాలా చక్కగా మీరు ఉత్పాదక సందర్భంలో ఇవన్నీ వివరిస్తున్నారు, బాగుంది. తర్వాత పర్యావరణ పరిరక్షణ కాపాడాలంటారు, ఏ విధంగా ఈ పంటలను పండించి ఈ సుస్థిర వ్యవసాయం ద్వారా ఏ విధంగా కాపాడగలుగుతారు ప్రతి రైతు, ఆ వివరాలు ఒకసారి.
1: మనం చూసుకుంటే ఈ పాత రకం పూర్వ పద్ధతుల్లో వరి సాగు కాకుండా ఈ ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ మెథడ్ పాటించడం ద్వారా, అదేవిధంగా ఈ పంట మార్పిడి చేయడం ద్వారా, ఉదాహరణకు మనం చూసుకుంటే వరి సాగులో ఎక్కువగా మనము CH4 CO2 వంటి గ్యాసెస్ వెలువడడం అనేది జరుగుతుంది. ఇది పర్యావరణానికి ఎంతో హానికరమైనటువంటి. ఇంకా బాగా చెప్తే మనము మీథేన్ గ్యాస్ CH4 కానీ నైట్రేట్ ఆక్సైడ్ NTO కానీ ఇవి ఎక్కువగా వరి సాగులోనే వెలువడడం అనేది చూస్తుంటాం. వీటిని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా పంట మార్పిడి, అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయం, అదేవిధంగా పశువుల నుండి వచ్చేటువంటి ఫామ్ యార్డ్ మెన్యూర్ పశువు ఎరువులు కానీ కాంపోస్ట్ కానీ వాడడం ద్వారా కూడా మనము ఈ పర్యావరణ పరిరక్షణ తగ్గించుకో, ఎందుకంటే కెమికల్ ఫర్టిలైజర్స్ మీద ఆధారపడడం అనేది తగ్గిపోతుంది. వీటిని
0: తగ్గించాలంటారు,
1: తగ్గించాలి. పశువుల ఎరువులు వాడకం ద్వారా వాటి మీద ఆధారపడవలసిన అవసరం అనేది మనకు తగ్గిపోతుంది. ఇదే కాకుండా గ్రీన్ మెన్యూర్ క్రాప్స్, పచ్చరొట్టి పట్టలు, శిస్సు కానీ డాల్బెర్జియా కానీ, సో ఇవి సుబాబులు కానీ వేసవ కాలంలో పండించుకోవడం ద్వారా కూడా భూమిలో పోషకాలని పునరుద్ధరించుకోవడం, కెమికల్ ఫర్టిలైజర్స్ రసాయనిక ఎరువుల మీద ఆధారపడడం అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు.
0: మీరు చక్కగా బాగా వివరిస్తున్నారు పర్యావరణ పరిరక్షణ విధంగా, తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని. అయితే మీరు చెప్పినటువంటి పచ్చి రొట్టె ఎరువులు, పచ్చి రొట్టె మొక్కలు నాటుకోవడం చేయాలంటారు, తర్వాత సేంద్రియ ఎరువులు వాడాలంటారు, ఇటువంటి అవగాహన బాగా చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పుడే ప్రకృతి వ్యవసాయం అని, ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మీరు చెప్పినట్టు కొందరు రైతులు వాడుతున్నారు. సరే, ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ భాగంగా కొందరు చేస్తున్నారు, మరి విస్తారంగా కావాలంటే రైతులు బాగా మీరు అన్నట్టు పచ్చి రొట్టె ఎరువులు కానీ ఈ సేంద్రియ ఎరువులు కానీ, సేంద్రియ ఎరువుల్లో ఈ గొర్రె పెంట, ఆవుల పెంట, గేదెల పెంట, పంది పెంట, కోళ్ల పెంట ఇటువంటివన్నీ కూడా మనం వేసుకోవచ్చు. మరి ఇటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం ద్వారా కానీ మీ యొక్క ఎన్నో రకాల వ్యవసాయ పరిశోధన స్థానాలు ఉన్నాయి, మరి మీరు ఏమైనా ఇటువంటి సేంద్రియ సంబంధించినటువంటి సేంద్రియ ఎరువులను మీరు ఏమైనా ఉత్పత్తి చేస్తున్నారు? ఉత్పత్తి చేసి మన రైతులకు పంచితే వాళ్ళు మంచి పంటలు మీరు అనుకున్నట్టుగా మంచి వాతావరణాన్ని కాపాడి రైతులు బాగుంటుంది కదా, రైతులకు లాభదాయకంగా ఉంటుంది కదా. ఇటువంటి సందర్భంలో మరి ఇటువంటి రీసెర్చ్ స్టేషన్స్ కానీ ఏమన్నా తయారు చేస్తున్నాయా ఈ ఎరువులను, ఎరువులు సప్లై చేస్తున్నారా, ఇటువంటి వివరాలు ఉంటే కూడా మన రైతు సోదరులకు చెప్పండి.
1: రైతులకి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అంతా సరిపడేటట్టుగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం సమకూర్చట్లేదు, అది మనము జీర్ణించుకోవాల్సిన ఒక విషయం.
0: సమకూర్చలేదు.
1: అదేవిధంగా కాకపోతే ఒక శాంపుల్గా కొన్ని కొన్ని పరిశోధన క్షేత్రాల్లోనూ, అదేవిధంగా జాతీయ పరిశోధన మండలి ICR ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ శాంపుల్స్ అనేటివి రైతులకి అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాయి. NIRD కానీ, అదేవిధంగా ఈ మిలెట్ రీసెర్చ్ సెంటర్స్ కానీ, వివిధ పరిశోధన క్షేత్రాలు, నూనె గింజల పరిశోధన క్షేత్రాలు కానీ, ఇవన్నీ కూడా రైతులకు కావాల్సినటువంటి ఈ భూసారం పెంచే విధంగా పచ్చరొట్టె పంట, గో ఆధారిత, పశువుల ఆధారిత వచ్చేటువంటి ఎరువులని అందుబాటులోకి తీసుకొస్తాం.
0: అయితే మీరు అన్నట్టుగా ఇంకా విశాలంగా విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఎక్కువగా ఈ పచ్చి రొట్టె ఎరువులను తయారు చేసుకోవడం, అలాగే సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవడం, తర్వాత కంపోస్ట్ ఎరువు, ఇటువంటి వానపామ ఎరువు ఇటువంటివి తయారు

0: చేసుకొని ఈ రైతు సోదరులు ఇంకా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు. అయితే మీరు అన్నారు సుస్థిర వ్యవసాయం దిశగా రైతులు ప్రయాణం చేయాలని. ఈ ప్రయాణంలో భాగంగా ఆర్థిక అభివృద్ధిని ఏ విధంగా సాధిస్తారు రైతులు, ఒకసారి వివరించండి.
1: సార్, దీని మీద మేము ఆల్రెడీ ఒక రీసెర్చ్ కండక్ట్ చేసాం. ఒక పరిశోధన అనేది మన మహబూబ్ నగర్ జిల్లాలోను చూసాము. ఏ రైతులైతే ఈ వాతావరణ అనుకూల సేద్యం, ఈ సుస్థిర వ్యవసాయాన్ని ఒక మేజర్గా, ఒక ముఖ్యమైన వృత్తిగా తీసుకొని చేస్తున్నారో, వారిలో సగటున 15-25% వారి ఆదాయం పెరిగినట్టు మనకు రుజువు ఉంది. సో ఈ సుస్థిర వ్యవసాయంలోనే సమీకృత వ్యవసాయం, అనేక పద్ధతులని వాళ్ళు అవలంబించడం ద్వారా వారి సగటు 15-25% పెరిగింది.
0: అయితే మహబూబ్ నగర్ జిల్లాలో మీరు చూడడం జరిగింది. తర్వాత మీరు సుస్థిర వ్యవసాయం దిశగా ఆ సందర్భంలో మీరు వివరించినప్పుడు ఆహార భద్రత కూడా సాధించాలి అనే వివరణ కూడా మీరు ఇచ్చారు. మరి ఈ ఆహార భద్రతను ఏ విధంగా మనం సాధించుకోవాలి రైతులు, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
1: సార్, ఈ రాబోయే తరాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మన భారతదేశం ఒక ఏం అజెండా పెట్టుకున్నది, 2050 నాటికి ఆహార అవసరాలు 50% పెరుగుతాయని మనకు ఆల్రెడీ నివేదికలు చెబుతున్నాయి. ఇటువంటి తరుణంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR ఒక ఆల్రెడీ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది, అదే అగ్రికల్చర్ 5.0. ఏ విధంగా అయితే పూర్వం ఈ హరితహారం వచ్చినప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నారో, ఇప్పుడు ఆధునికతకు ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త విధానాలకు అనుగుణంగా ఉండే విధంగా జై జవాన్ జై కిసానే కాదు, జై విజ్ఞాన్ జై అనుసంధాన్, జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రధాన అంశాలను తీసుకొని వ్యవసాయ రంగం ముందుకు రావాలనేసి పిలుపునివ్వడం అనేది జరిగింది.
0: అయితే మీరు ఈ పిలుపులో భాగంగా మీరు పంట ఖర్చు కూడా తగ్గించుకోవాలి అన్నారు కదా, సుస్థిర వ్యవసాయం అంటే. మరి ఈ పంట ఖర్చును ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటారు రైతు సోదరులకు, కాస్త వివరంగా చెప్పండి.
1: సార్, ఉదాహరణకు ప్రభుత్వము పథకాలను ఇస్తున్నది, అందులో ప్రధానంగా మనం చూసుకుంటే ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన, అదేవిధంగా సాయిల్ హెల్త్ కార్డ్, మట్టి ఆరోగ్య కార్డు పథకం. ఈ పథకాలను రైతులు సరైన రీతిలో వాటిని వాడుకుంటే ఖచ్చితంగా వారికి ఆదాయం అనేది పెరుగుతుంది. ఏ విధంగా అయితే ఈ ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన ద్వారా వారికి సూక్ష్మ నీటి వనరులు, డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం మీద కానీ తుంపర సేద్యం మీద కానీ 50-70% సబ్సిడీ ఇచ్చి వారిని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అలాగే మట్టి ఆరోగ్య కార్డు పథకం, సాయిల్ హెల్త్ కార్డు ఏదైతే ఉందో అది రైతులు నమోదు చేయించుకోవడం ద్వారా, వారి నేలలని మట్టి ఆరోగ్య కార్డు పథకం ద్వారా నమోదు చేయించుకోవడం ద్వారా దానికి కావలసినటువంటి సస్యరక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాన్ని తగినట్టుగా రైతు ముందుకు వెళ్తే ఖచ్చితంగా రైతు ఉత్పాదకత, వాతావరణ అనుకూలత, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ అనేది కూడా మనం చూడవచ్చు.
0: చాలా చక్కగా సుస్థిర వ్యవసాయం దిశగా రైతులు ప్రయాణం చేయాలంటే ఉత్పాదకత, వాతావరణ అనుకూల పంటలు పండించుకోవడం, అలాగే చివరిగా మీరు ప్రభుత్వాలు అందించినటువంటి పథకాల ద్వారా కూడా ఈ సుస్థిర వ్యవసాయాన్ని మనం సాధించవచ్చు. ఆ మార్గాన ప్రయాణం చేస్తే ప్రతి రైతు చక్కటి లాభాలు, చక్కటి ఉత్పాదకత, పంటలు పండించి సురక్షితంగా ఉంటారనేది చక్కటి ఉద్దేశంతో మీరు వివరాలని అందించారు. ధన్యవాదాలు యువరాజ్ గారు.
2: ఇంతవరకు సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం ఈ అంశాన్ని గురించి మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజ్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
3: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఈ అంశాన్ని గురించి పశువైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు పాల్గొని రైతులు పశుపోషకులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. ఆసక్తిగల రైతులు పాల ఉత్పత్తిదారులు మీకున్న సందేహాల నివృత్తికై ఫోన్ చేయండి, ప్రామాణికమైన సమాధానాలను పొందండి. మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఈ అంశానికి సంబంధించి పశువైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు పాల్గొని రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. మా ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. ప్రకటన విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

రైతు సోదరులకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 25వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 కు ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం

0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం రంగస్థలి ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ తులాభారం నాటకం నుంచి డాక్టర్ పి దస్తగిరి పాడిన శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం శ్రీ బండార బలరాం.
2: సత్య నా ప్రేమ నైజం బాగా ఎరింగియు నీవింత మాత్రం నాకు ఎక్కువ ఉపయోగించుకోవచ్చునా?

ఎత్తరేసి ఇట్టి కఠినోక్తులు నాయడ తగున. ఇకనైనా నీ ప్రణయ కోపం బదలి నీవు సుఖించి నన్ను సుఖింపజేయి. సత్య, ఈ వసంత ఋతువునిట్టి ప్రణయ కోపము ప్రాణాంతకు బదలి.

సత్య. ఏమి దానము? భర్తృదానమా? నీ ప్రేమ ఇంత మాత్రం అదన సత్య? అసదృశ రాగమప్ప సత్య అసదృశ రా.

సత్య, నారదు నాకు నన్ను దానం చేదవా, నీ దాస్యమును సునాయాసముగా వనర్పగలను, ఆ జడదారి దాస్యమును వనర్పగలను.

ఇంతవరకు మీరు శ్రీకృష్ణ తులాభారం నాటకం నుంచి డాక్టర్ పి దస్తగిరి ఆలపించిన శ్రీకృష్ణ పాత్ర పద్యాలు విన్నారు. హార్మోనియం సహకారం శ్రీ బండారు బలరాం. ఇంతటితో ఇవాల్టి రంగస్థలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిత్రసీమ, తెలుగు సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా నిన్నే ప్రేమిస్తా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మీరు విన్న పాటను చక్రి స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించగా అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంలోనిది. కార్యక్రమంలో

మీరు వింటున్న పాటతో ఇవాల్టి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:15 కాస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, అనంతరం 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: அனுபவே. ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానంలో ప్రసారం చేస్తోన్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నెల్లూరు ఆకాశవాణి అందిస్తోన్న ప్రముఖ శ్రోతల అభిప్రాయాల మాలిక వింటారు.
2: ఆకాశాన్ని తాకే తరంగాల ద్వారా మన హృదయాలను కలిపే అద్భుత మాధ్యమం రేడియో. కోట్లాది భారతీయుల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన సంస్థ ఆకాశవాణి. భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1927 బొంబాయి, కలకత్తా నగరాల్లో ప్రారంభమయ్యాయి. 1936 ఆల్ ఇండియా రేడియోగా అధికారిక రూపం దాల్చింది ఆకాశవాణి. ఆ తర్వాత 1957 దీనికి ఆకాశవాణి అనే పేరును పెట్టారు. ఆకాశం నుంచి వినిపించే వాణి అనే అర్థం ఉన్న ఈ పదం భారతీయ సంస్కృతికి ఎంతో దగ్గరగా ఉంటుంది. మన దేశ స్వాతంత్ర పోరాట కాలంలో దేశ నాయకుల సందేశాలు ప్రజలకు చేరేందుకు రేడియో ప్రధాన సాధనంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చిన రాత్రి మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసిద్ధ ప్రసంగం ట్రైస్ట్ విత్ డెస్టినీ రేడియో ద్వారా దేశమంతా వినింది. ఆ సమయంలో దేశ ఐక్యత, జాతీయ భావన పెంపొందించడంలో ఆకాశవాణి చేసిన సేవలు అపారమైనవి. వందే మాతరంతో మొదలై ఆదిదేవుడైన సూర్యభగవానుని స్తుతిస్తూ పల్లె పల్లెల్లో విద్యుత్ లేకపోయినా చిన్న చిన్న బ్యాటరీల రేడియోల ద్వారా ప్రజలు రేడియోలో ఈ కార్యక్రమాలను ఎంతో శ్రద్ధతో వినేవారు.
3: ఆకాశవాణి శ్రోతలందరికి నమస్కారం. నా పేరు విజయప్రకాష్. నేను నెల్లూరులో కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. నేను గత 35 ఆకాశవాణి శ్రోతలను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. రేడియో దాదాపుగా 35 నా జీవితంలో ఒక భాగమైపోయింది. రేడియో వినకుండా ఒక్కరోజు కూడా నాకు గడవదు. రేడియోలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమం వినడం నాకు అలవాటైపోయింది. చివరకు కార్మికుల కార్యక్రమం, పాడి పంట వంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా నేను వింటూ ఉంటాను. ప్రతి కార్యక్రమాన్ని విని ఆస్వాదిస్తూ ఉంటాను. రేడియో ద్వారా నేను ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని పొందాను, పొందుతున్నాను కూడా. మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, ఇలా అన్ని వర్గాల వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయడం నాకు చాలా ఆనందం ఇస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రేడియో కార్యక్రమాల్లో జనరంజకమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను వివిధ కార్యక్రమాలతో అలరిస్తూ విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతున్న మా ఆకాశవాణికి 90 పూర్తవుతున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు.
4: ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుభవాలు. నా పేరు బత్తిని గోవిందస్వామి. సీనియర్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. నా చిన్నతనం నుండి ఆకాశవాణి వింటున్నాను. ఆకాశవాణి అంటే నాకు ఒక స్నేహితుడితో సమానం. ఎందుకంటే మా చిన్నతనంలో రేడియోనే ప్రసార సాధనంగా మాకు ఎంతో ఉపయోగపడేది. రేడియోలో వచ్చే వార్తలు, కథనాలు, సినిమా పాటలు వింటుంటే ఎంతో మైమర్పించేది. నెల్లూరులో ప్రారంభించిన సింహపురి ఎఫ్ఎం కేంద్రం మమ్మలను, మా మనసులను ఎంతో రంజింపజేస్తుంది. ముఖ్యంగా ఉదయం 6:45 వచ్చే వార్తలు ప్రధానంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటుంటాను. నెల్లూరు జిల్లాలో జరిగే ప్రధాన సంఘటనలతో వార్తా మాలిక, ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా చాలా జనరంజకంగా ఉంటాయి. ముఖ్యంగా నెల్లూరుకు వచ్చే తుఫాన్లు ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం

0: ఎంతో సహకరిస్తుంది. ధన్యవాదాలు.
1: అందరికీ నమస్కారం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుభవాలు. నా పేరు లొల్లా శంకర్. నెల్లూరులో సీనియర్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఆకాశవాణితో నా అనుభవాలు చెప్పే సందర్భం నాకు వచ్చినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆకాశవాణిని గురించి చెప్పాలంటే, ఆకాశవాణి టెలివిజన్ ఇంటర్నెట్ రాకముందే ప్రజలకు సమాచారాన్ని చేరవేసింది. భిన్నత్వంలో ఏకత్వం అది ఆకాశవాణి నినాదం. ఎందుకంటే భారతదేశంలో అనేక భాషల్లో ప్రసారాలు చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు అందరినీ కలిపిందండి ఆకాశవాణి. ప్రాంతీయ సంస్కృతిని కాపాడుతూ జాతీయ ఐక్యతను కూడా పెంపొందించింది. భాషలు వేరు కాని భావం మాత్రం ఒకటే. అదే ఆకాశవాణి మహిమ. ఆ రోజుల్లో విద్యాసేవలు, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలు ఇచ్చేది, అంటే స్కూల్స్ జరిగే టైంలో చక్కగా రేడియో పాఠాలని వాళ్లు అందించేవాళ్లు. సహజమైన పద్ధతిలో నిజంగా ఒక ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధిస్తున్నట్టుగానే చాలా సహజంగా విద్యార్థులుగా వేసిన వాళ్ళు కూడా చాలా సహజంగా ఆ కార్యక్రమాలని బాగా రక్తి కట్టించారండి. ఈ రోజుల్లో డిజిటల్ మీడియా వచ్చినప్పుడు కూడా ఆకాశవాణి తనను తాను అప్డేట్ చేసుకుని ఎఫ్ఎం రూపంలో, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రూపంలో, ఈ రోజున కార్లలో వెళ్లే వాళ్ళందరూ కూడా ఎఫ్ఎం లో తన ప్రసారాలని, అలాగే మన ఆల్ ఇండియా రేడియో యాప్ ద్వారా ఇండియాలో ఉన్న మన అన్ని రకాల స్టేషన్స్ ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ తోటి మనం వినగలుగుతున్నాం యాప్ ద్వారా. కాబట్టి ఆకాశవాణి తన కొత్త రూపంలో కూడా మనకి ఎంతో సేవ చేస్తుంది. 90 సంవత్సరాలుగా భారత ప్రజల మనసులని కలిపిన మధుర స్వరం మన ఆకాశవాణి అండి. 90 వసంతాల కార్యక్రమాల సందర్భంగా నా అనుభవాలు మీతో పాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు వసంత కుమారి మారెళ్ళ. నేను రిటైర్డ్ తెలుగు టీచర్ని. ఆకాశవాణి గురించి మాట్లాడటానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఆకాశవాణి అనే పేరు వినగానే నా మనసులోని జ్ఞాపకాల దొంతరలు కదిలినట్లయింది. ఆకాశవాణి అనేది నాటి తరానికి, నేటి నాటి తరాలకు ఒక అందమైన మధురమైన జ్ఞాపకం. ఆ పేరు విన్నప్పుడు నా బాల్య స్నేహితుల్ని కలిసినంతగా ఆనందంగా ఉంటున్నాను. తూర్పున సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు కిరణాలు ప్రసరించడం మొదలవుతూనే ఆకాశవాణిలో జ్ఞాన కిరణాలు ప్రసారం అయ్యేవి. ఆ వందే మాతరంతో మొదలు రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తుండగా అవి చాలా ఉపయుక్తంగా ఉండేవి. ఆపాల కోపాలన్ని అలరించేవి. అన్ని వయసుల వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని, ఆనందాన్ని, విజ్ఞానాన్ని అందించేవి. ఒక విధంగా చెప్పాలంటే ఆకాశవాణి అనేది ఒక మంచి గురువు, ఒక మంచి మిత్రుడు, ఒక విజ్ఞాన ఖని అని కూడా చెప్పొచ్చు. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం పూట చిన్నక్క పెద్దయ్య అంటూ వారిద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి చీడపీడలు, తెగుళ్ళు, వాటి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అటు పెద్దవాళ్లే కాదు, చిన్నవాళ్ళే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా వినేవాళ్ళు. వాళ్ళ యొక్క సంభాషణ అంత బాగా చక్కగా ఉండేది. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఆ ఆకాశవాణిలో ప్రసారం అయ్యేవి. శ్రీపాద కృష్ణమూర్తి గారు రచించినటువంటి మాకు ఉన్నాయి స్వగతాలు, అనుభవాలు, జ్ఞాపకాలు రచనల్లో ఆకాశవాణిని కూడా చేర్చి ఉంటే ఎన్నో మనకి ఈరోజు ఆకాశవాణి ద్వారా ఎన్నో రకాలైనటువంటి విషయాలు, అనుభవాలు కూడా అందరికీ తెలిసి ఉండేవేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.
3: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ గౌస్ భాష. నేను నెల్లూరు జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుణ్ణి. ఆకాశవాణి విజ్ఞానాత్మకంగా, వినోదాత్మకంగా ఎన్నో కార్యక్రమాలను సుమారు 90 సంవత్సరాల ముందు ప్రసారం చేయటం ప్రారంభించింది. ఆకాశవాణిలో ఉదయాన్నే భక్తి రంజన్ అనే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. దేవుని ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంగీత కార్యక్రమాలు, నాటకాలు, కార్మికుల కార్యక్రమాలు మొదలైనవి ప్రముఖమైన

0: సంగీత కార్యక్రమాల్లో సినీ సంగీతము, జానపద గేయాలు, క్లాసికల్ సంగీతము ఉండేవి. నాటకాల్లో నాడు ఉన్నటువంటి రచయితలు రాసిన వివిధ నవలల ఆధారంగా, చిన్న చిన్న కథల ఆధారంగా నాటకాలను రూపొందించి సమాజానికి ఉపయోగపడే విధంగా నాడు రేడియోలో ప్రసారం చేసేవాళ్ళు. కార్మికుల కొరకు కార్మికుల కార్యక్రమం, రైతుల కొరకు పాడి పంటలు అనే కార్యక్రమం ప్రసారమయ్యేది. వివిధ భారతి అనేటటువంటి కార్యక్రమం, వినోదాత్మకమైన కార్యక్రమం సుమారు 24 భాషల్లో ప్రసారమయ్యేది. దీనిలో ప్రధానమైనవి బోలే బిసరే, జైమాల, హవామహల్ అనే కామెడీ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. పిల్లల కొరకు బాలానందం, దీనిలో కథలు, పాటలు, ఆటలు మొదలైన కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. వీటిలో ప్రధానమై ది మ్యూజిషియన్, చందు, మిస్టర్ కమెడియన్ అనేవి ప్రధానమైనవి. పెద్దల కొరకు క్రికెట్, హాకీ కార్యక్రమాలు, కామెంటరీలు ప్రసారమయ్యాయి. దీని కొరకు రేడియోలు పట్టుకుని చెవుల దగ్గర పెట్టుకుని నాడు జనాలు తిరిగేవారు. జనరంజన అనే ఒక కార్యక్రమము, శ్రీశ్రీ గారు రచించినటువంటి అనేక కవితలు, పాటలు, రచనలు ఎంతో వినోదాత్మకంగా ప్రసారమయ్యాయి. అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమము అమోస్ అండ్ ఆండి మరియు క్రైమ్ డ్రామా షాడో అనే కార్యక్రమం సుమారు 30 పాటు ప్రజాదరణ పొందినటువంటి కార్యక్రమం. స్వాతంత్ర సమరంలో కూడా ఆకాశవాణి పాత్ర ప్రముఖమైనది. చివరి దశకంలో స్వాతంత్ర సమరంలో దేశంలో జరిగేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆకాశవాణిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వార్తల రూపంలో ప్రసారం చేసేవి. వీటిని గ్రామ పంచాయతీల మైకుల ద్వారా పొద్దున్న సాయంత్రం వినిపించేవారు. ఈ విధంగా సుమారు 1936 ప్రారంభమై నేటికి 90 పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంత గొప్ప వినోదాత్మక, విజ్ఞానాత్మక కార్యక్రమాన్ని ప్రసారం చేసినటువంటి ఈ ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.
1: ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుబంధాలు. నా పేరు డాక్టర్ కొండేటి మాధవి. నేను ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఆకాశవాణితో చాలా చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తితో చాలా కార్యక్రమాలను వినేదాన్ని. ముఖ్యంగా ఆకాశవాణి యొక్క బినాక గీతమాలిక నా చాలా ఇష్టమైన కార్యక్రమం. అది వినందే నేను స్కూల్కి కూడా వెళ్ళేదాన్ని కాదు, కరెక్ట్గా 8 అలాగా మొదలయ్యేది. ఒక అరగంట సేపు ఆ బినాక గీతమాలిక వింటేనే నా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేది. అది నాకు ఎన్ని పరీక్షలున్నా కూడా ఆ కార్యక్రమాన్ని మిస్ అయ్యేదాన్ని కాదు. ఇది నాకున్న చాలా ఆనందమైన అనుభవం ఆకాశవాణితో. ఇప్పుడు నేను ఆకాశవాణిలో డాక్టర్గా నేను ఇప్పుడు చేస్తున్న వృత్తితో నేను అనీమియా అంటే రక్తహీనత మీద, తర్వాత థైరాయిడ్ సమస్యల మీద, తర్వాత షుగర్ డయాబెటీస్ మీద, అండ్ వేసవి కాలంలో వచ్చే కొన్ని రుగ్మతలకు వాటికి అన్నిటికీ కూడా నేను ఆకాశవాణి వారి నాకు ఇచ్చిన అవకాశంతో ప్రజలకు డాక్టర్ గారి సలహాలు, సూచనలు పాల్గొన్నాను. ఇంకా ముందు ముందు వారు ఎంతో మంచి కార్యక్రమాలు చేయాలని, ప్రజలకు చాలా చేరువగా ఉంటుంది, అందరూ ఈ కార్యక్రమాలని ఆస్వాదించి ఆనందించాలని ఆకాశవాణికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.
2: మీరింతవరకు ఆకాశవాణి 90 ప్రస్థానంలో ప్రసారం చేస్తోన్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ శ్రోతల అభిప్రాయాల మాలిక విన్నారు. సేకరణ ఎస్విఏ ప్రసన్నలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు విన్న 90 ఆకాశవాణి ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్కు చేరుకుంది. వార్తల వివరాలు. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని త్వరలో ఆ దేశ బృందం భారత్కు రానుందని చెప్పారు. వాణిజ్యం, ఇంధనం, రవాణా, ప్రాంతీయ భద్రత వంటి కీలక సహకార రంగాలపైన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విస్తృత చర్చలను న్యూఢిల్లీలో ఈరోజు జరిపారు. ఇరు దేశాల సంబంధాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని పాత్రికేయులతో జైశంకర్ పేర్కొంటూ,
1: In terms of the political understanding between India and the United States, we have a strategic partnership which emanates from a convergence of national interests in many areas. And in our meeting at the embassy, we took up developments pertaining to West Asia, Middle East, to the Indian subcontinent and to East Asia.
0: అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, ప్రపంచంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో భారత్ ఒకటని అభివర్ణించారు. భారత్ అమెరికా రెండు ఉగ్రవాద బాధిత దేశాలేనని పేర్కొంటూ, ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి నడుస్తామని తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీబీజీ రామ్జీ ముసాయిదాను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ముసాయిదా నిబంధనలపై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను జూన్ 21వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. కొత్త విధానం ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర నిధులు కేటాయింపులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలు, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముసాయిదాలో పేర్కొంది. 11వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం జనాభా తలసరి ఆదాయాన్ని ఆధారంగా తీసుకుని నిధులను పంపిణీ చేయనుంది. ఇందులో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలకు 42.5% అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. అలాగే ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో వేతన భారం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించగా, కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. రెండో ఏడాది నుంచి రాష్ట్రాల పనితీరు ఆధారంగానే అదనపు నిధులు కేటాయింపు ఉండనుంది. ఈ మార్పులతో గ్రామీణ ఉపాధి పథకాల అమలులో పారదర్శకత, బాధ్యత పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను రేపు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణిలో ప్రజల పద్మ సిరీస్లో భాగంగా 16 కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. ఈ ఎపిసోడులలో పద్మ పురస్కార గ్రహీతల వృత్తి జీవితం గురించి శ్రోతలకు తెలియజేస్తారు. ఈ ఎపిసోడులు ఈరోజు, రేపు 100.1 ఆకాశవాణి గోల్డ్లో ప్రసారం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. భారతదేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎబోలా వ్యాప్తికి సంబంధించిన మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లకు అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని దేశ ప్రజలకు సూచించింది. ప్రస్తుతం ఈ దేశాలలో నివసిస్తున్న

0: లేదా అక్కడ ప్రయాణిస్తున్న భారతీయ ప్రజలు స్థానిక అధికారులు జారీ చేసే ప్రజారోగ్య మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో బుండి బుగ్గ్యో రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారణ అయింది. దీని తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ పరిస్థితిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యకరమైన సమాజంతో మాత్రమే సంపన్నమైన దేశ నిర్మాణం సాధ్యపడుతుందని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మున్సుఖ్ మాండవీయ అన్నారు. కామన్వెల్త్ దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని యువతను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగించారు. కాలుష్యానికి సైక్లింగ్ సరైన పరిష్కారమని చెప్పారు. సైక్లింగ్ ద్వారా ఇంధనాన్ని కూడా ఆదా చేయవచ్చునని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
1: संडे ऑन साइकिल की 75th एडिशन है और आज कॉमनवेल्थ डे भी है. 2030 में गुजरात कॉमनवेल्थ होस्ट करने जा रहा है. देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है तो देश के नागरिक को फिट रहना आवश्यक है. इस संदेश है कि हम सब देश के नागरिक साइकिलिंग को अपनाए, फिट रहे और विकसित भारत के सपने के साथ जुड़े.
0: ఆఫ్రికన్ యూనియన్లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని ఎదుర్కొనేందుకు మొదటి విడతగా అక్కడి ప్రజలకు అవసరమైన అత్యవసర వైద్య సామగ్రిని భారతదేశం ఈరోజు పంపింది. ఆ వివరాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. ఆఫ్రికన్ యూనియన్లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని నియంత్రించే క్రమంలో ఆఫ్రికన్ యూనియన్కి సహాయంగా ఈ వైద్య సామగ్రిని పంపినట్లు చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్తో సమన్వయం చేసుకుంటూ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని జైశంకర్ స్పష్టం చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై 30 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్కు చేరుకుంది. మరోవైపు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్కతా తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. దేశంలోని తూర్పు, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాలలో తీవ్రమైన వడగాలుల ప్రభావం నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఎరుపు రంగు ప్రమాద హెచ్చరికలను భారత వాతావరణ విభాగం IMD ఈరోజు జారీ చేసింది. అదేవిధంగా రాబోయే 5 రోజులలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో వడగాలుల పరిస్థితులు ఉంటాయని కూడా IMD అంచనా వేసింది. రాబోయే 3 రోజుల్లో ఈ ప్రాంతాలలో సైతం తీవ్రమైన వడగాలుల పరిస్థితులు ఏర్పడవచ్చునని పేర్కొంది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త శ్రీవాత్సవ తెలియజేస్తూ,
2: if we talk about the advance of southern monsoon, then conditions are favorable for further advance of southern monsoon into some more parts of southwest and southeast Arabian Sea, Comorin area, southwest, southeast and east central Bay of Bengal and remaining parts of Andaman Sea during next 2 to 3 days. If it was not the conditions, the western disturbance as a cyclonic circulation was seen over Jammu at lower tropospheric level. There's also a cyclonic circulation over southern parts of Bihar in lower tropospheric level. A north-south trough runs from south Bihar to north coastal Andhra Pradesh.
0: పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేబాంశు పాండా ఘన విజయం సాధించారు. ఆయనకు 109,000 పైగా ఓట్ల మెజారిటీ లభించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600 పైగా ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, అమెరికా దేశాల మధ్య లోతైన, విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. विकसित भारत गारंटी फॉर रोजगार एंड आजीविका मिशन ग्रामीण

0: కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం లలిత గీతం వింటారు. వినే ముందు

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను, అనంతరం 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. మా ఫోన్ నంబర్లు 2596111 2596112. దూర ప్రాంతాల వరకు స్టడీ కోడ్ 08518. మరి ముందుగా మొదటి కాల్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామా. హలో కర్నూలు ఎఫ్ఎం. నమస్తే అండి, మీ పేరండి? చెప్పండి. హలో చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? జనతా గ్యారేజ్. అందులో ఏ పాట అండి? తప్పకుండా వినిపిస్తామండి. ఇవ్వండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నా పేరు సుహాసిన అండి.
0: ఫోన్ చేశారండి?
1: అయిందండి, ఇప్పుడే చేస్తుంది మేడం.
0: అయిపోయిందండి.
1: బాగున్నారా మేడం? మీ పేరు మేడం?
0: కృష్ణవేణి అండి. మరి పాట విందామండి.
1: ఓకే మేడం,
0: వెల్కమ్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నా పేరు నరేష్ మేడం, ముసాఫర్ నుంచి.
0: చెప్పండి నరేష్ గారు, ఏ సినిమా మంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం గురుంబ శంకర్ మేడం,
0: అందులో ఏ పాట అండి?
1: చిగురాకు చాటు చిలక అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: మేడం కోరుతున్నవారు నరేష్ శంకర్ లక్ష్మణ్ గారు, టోటల్ మా ముసాఫర్ గ్రామ ప్రజలందరి కోసం మేడం.
0: తప్పకుండా అండి, అందరి కోసం మరి మీరు అడిగిన పాటను వినిపిస్తాం మరి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: పాన్గల్ నుంచి మీరం పాష మేడం.
0: చెప్పండి మీరం పాష గారు, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: సృష్టించిందా మేడం? దేవుడు
0: ఉందండి.
1: వరం అనే పాట మేడం.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: మీ పేరేంటి మేడం?
0: కృష్ణ వినండి.
1: సరే మేడం,
0: మరి పాట విందామండి.
1: సరే మేడం,
0: వెల్కమ్ అండి.
1: వింటున్న వాళ్ళ అందరి కోసం మేడం.
0: తప్పకుండా అండి, అందరి కోసం మీరు అడిగిన పాటను వినిపిస్తాం. మరి
1: సరే మేడం,
0: వెల్కమ్ అండి.

0: Hello, Kernel FM. హలో కర్నూల్ ఎఫ్ఎం. హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం. నమస్తే మేడం.
0: మీ పేరండి?
1: నా పేరు మహమూద్ మేడం. పండిపాండు.
0: చెప్పండి, ఏసు మంచి పాట వినాలనుకుంటున్నారు?
1: కుల గోత్రాల్లో అయ్యయో చేతులు డబ్బులు పోయనే పాట ఏంటి మేడం?
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: నమస్తే మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. వెల్కమ్ అండి.
1: మంచిది మేడం.

0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం. నమస్తే మేడం.
0: మీ పేరండి?
1: నా పేరు మహమూద్ మేడం. పండిపండుంటి.
0: చెప్పండి, ఏ మంచి పాట వినాలనుకుంటున్నారు?
1: కుల గోత్రాల్లో అయ్యయో చేతులు డబ్బులు పోయనే పాట వేయండి మేడం.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: నమస్తే మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. వెల్కమ్ అండి.
1: మంచిది మేడం.

ఇక్కడ పేర్లు నంబర్లు ఏమి పడవండి, మీకు ఏదైనా ఉంటే మీరు డైరెక్టర్ గారికి ఒక లెటర్ రాయండి. ఓకేనండి, మరి పాట విందామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: అదే అక్కడ భర్త వచ్చాను.
0: హలో నమస్తే అండి.
1: అసలు బబ్లు అక్క, బబ్లు
0: బబ్లు గారు చెప్పండి, ఏ మంచి పాట వినాలనుకుంటున్నారు?
1: కన్యాకుమారి పాట వేయండి. కానీ నేను ఇంకోసారి మీరు కాల్ నాని ఇంత ఆలస్యమన్నీ తీసుకున్నారు అక్క, నేను భర్త అయిపోయాను.
0: కాదండి, అంటే పాట వినిపిస్తుంది కదా, పాట అయిపోయిన తర్వాతనే కాల్ తీసుకుంటాం అన్నమాట. ఏ సినిమా పాట వినాలనుకుంటున్నారు ఫస్ట్ చెప్పండి.
1: కన్యాకుమారి పాట వేయండి ఫస్ట్. మా మనవి కోసం వినండి, చెప్పేది వినండి.
0: చెప్పండి.
1: కాల్ చేశాను మీరు, నేను చాలా హర్ట్ అవుతాను. మీ మీ కథల విషయంకి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి నేను కాల్ తీసుకుంటలేరని చెప్పేసి నేను బిడ్డ ఈ ఒక అభినతి పత్రం రాయాలనుకుంటున్నాను. మరి మీ దృష్టికి తీసుకొస్తాను, పెద్ద లెటర్ తీసుకొచ్చి నా కాల్ తీసుకుంటున్నాను.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నా పేరు దశరథ మేడం.
0: చెప్పండి దశరథ్ గారు, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అమ్మ కడుపు చల్లగా మేడం. అదే అది
0: అది సినిమా లేదండి.
1: లేదా మేడం? పాండురంగ మార్చం సినిమా నుంచి.
0: అందులోంచి ఏ పాట అండి?
1: ఏది ఎన్టీ రామారావు?

0: మీరు ఏది అడిగితే అది వినిపిస్తానండి.
1: బాలకృష్ణ
0: దాంట్లో ఏది వినిపించమంటారు? మాతృదేవోభవ.
1: మాతృదేవోభవ
0: తప్పకుండా వినిపిస్తానండి. తప్పకుండా అండి, అందరి కోసం మరి మీరు అడిగిన పాటను వినిపిస్తాం మరి.
1: మీ పేరు కృష్ణయ్యనా మేడం?
0: అవునండి.
1: థ్యాంక్ యూ మేడం,
0: వెల్కమ్ అండి.

మీరు విన్న పాటతో ఇవాల్టి హలో కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్ర గానంలో నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు జెసి గిఫ్ట్, కల్పన, శంకర్ మహదేవన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కార్తిక్, సుమంగళి, సాగర్, మల్లికార్జున్, టిప్పు బృందం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇంతవరకు మీరు జేకి చిత్ర గానంలో నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు జెస్సీ గిఫ్ట్, కల్పన, శంకర్ మహాదేవన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కార్తిక్, సుమంగళి, సాగర్, మల్లికార్జున్, టిప్పు బృందం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఆలనాటి మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా ఆనంద నిలయం చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఆరుద్ర గీతాన్ని వినండి. సంగీతం పెన్యాలా.

కార్యక్రమంలో తర్వాత బహుదూరపు బాటసారి చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం రమేష్ నాయుడు.

మీరు విన్న పాఠనం ఘంటసాల పిసుసులు ఆలపించగా చదరంగం చిత్రం వెనుది సంగీతం టీవీ రాజు కార్యక్రమంలో తర్వాత ఇన్స్పెక్టర్ భార్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం కెవి మహదేవన్.

కార్యక్రమంలో తర్వాత డబ్బుకు లోకం దాసోహం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం కెవి మహదేవన్.

కార్యక్రమంలో చివరిగా గండర గండడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి బృందం ఆలపించిన గీతాన్ని వినండి.

మీరు విన్న పాటతో ఇవాల్టి అలనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.